జగద్రూప వృక్షమని, ఈ జగత్తు అంతా కూడా వృద్ధి చెందేది ఛందాంసి యస్య పర్ణాని అని చెప్పినట్లుగా వివిధ కర్మజాలానువిద్ధ సంసార వృక్షాత్మకత్వేన అన్నారు. ఇక్కడ వేదమంత్రములను ఆధారం చేసుకుని కర్మలన్నీ ఆధారపడినాయి. ఈ కర్మల వల్ల విశ్వమంతా పుష్టి జరుగుతుంది. విశ్వం పుష్టికి మనకి గీత గొప్ప మార్గం చెప్పింది. ఏమని? యజ్ఞము ద్వారా విశ్వం పుష్టి జరుగుతుంది అని. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. అక్కడ దాకా మనం వచ్చాం. అన్నానికి పర్జన్యం కారణమైతే పర్జన్యానికి యజ్ఞం కారణం, యజ్ఞానికి కర్మ కారణం, కర్మకి వేదం హేతువు అన్నారు. వేదాధారంగా చేసే కర్మలు. అందుకే ఛందాంసి యస్య పర్ణాని అంటే వైదికమైనటువంటి మంత్రముల ఆధారంగా చేసే కర్మల వల్ల జగద్రూప వృక్షం వృద్ధి చెందుతుంది అనేటువంటి భావం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ వృక్షస్వరూపుడై ఆ వేద మంత్రములు అనేటటువంటి పర్ణస్వరూపుడై ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము అని చెప్పి పశువునాం పతయే నమః అన్నారు. ఇక్కడ సంసార వృక్షం చెప్పబడింది గనక ఈ సంసారంలో ఉన్న వారందరూ కూడా పశువులే. ఇది విశేషం. మనకు పశువు అని తిడితే చాలా కోపాలు వస్తూ ఉంటాయి కదా, కానీ ఆ తిట్టినప్పుడే మనం ఆనందించాలి. ఎందుకంటే మనం ఎవరమో గుర్తు చేస్తున్నాడు పరమేశ్వరుడు. అక్కడ పశుత్వం చాలా గొప్ప విషయం. దాన్ని గుర్తు చేసుకోవడం జ్ఞానం రావడానికి హేతుట. జ్ఞానం గురించే పరమేశ్వరుడు ఒకప్పుడు చెప్పిన విషయాన్ని మనం వివిధ సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. శివతత్వం చెప్పేటప్పుడు ఈ పశునాంపతయే నమః అనే నామాన్ని రుద్రం చాలా విశిష్టంగా ప్రయోగించింది. అందుకే భక్తులు చాలా మంది పశుపతి అనే నామాన్ని స్వీకరించారు. ఆదిశంకరులు కూడా పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని అంటారు. నువ్వు పశుపతివి గనక పశువులకి పాలకుడు అని తెలిసినప్పుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే నన్ను మించిన పశువు ఎవడుంటాడు స్వామి. అందుకు పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని చెప్పారు. ఇలాగా పరమేశ్వరుడు పశుపతి అని తెలుసుకోవాలి. అదే జ్ఞానంట. జ్ఞానం అంటే పాశుపత జ్ఞానం అని ఒక జ్ఞానం చెప్పబడుతూ ఉన్నది. అది పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం. పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అన్నాడు ఆయన. పశువు పాశము పతి ఈ మూడింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పాడు. పశువులు అంటే పాశముల చేత బంధింపబడే వారిని పశువులు అని అంటారు. ఇప్పుడు పశువు అనగానే ఇప్పుడు రెండు అర్థం తెలిసాక రెండు ఐటమ్స్ గుర్తొచ్చాయి మనకి. మనము మనల్ని బంధించేవి పాశములు, పాశముల చేత బంధ

0: తింపబడేవాడు పశువు. ఈ పాశాలు తగిలించుకున్నాం కానీ విడిపించుకోవడం మనకు చేతనవదు. పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత, మన కర్మ చేయడం తెలుసు గాని కర్మ యొక్క ఫలాన్ని మనం తెచ్చుకోలేం. ఆ విషయమే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచనా అని గీతలో చెప్పడం. దీన్ని మనం పొరపాటును అర్థం చేసుకుని కర్మ చేసిన వెంట ఫలితం మన చేతిలో లేదుట అని అంటూ ఉంటాం. ఉన్నాదో లేదో ఎవరికి వాడే ఆలోచించుకోవచ్చు. కర్మ చేయడం వరకే, వాడు చేసిన కర్మకి తగిన ఫలితం పరమేశ్వరుడు ఇవ్వాలి. ఈ వ్యవస్థ మనం చూస్తే ఒక ఆఫీసులో ఉద్యోగ కర్మ చేయడం వరకే చేస్తాడు. వాడికి ఫలితం ఎవరిస్తున్నాడు? పై అధికారి ఇస్తున్నాడు. వాడేమిటో స్టడీ చేసి. ఈ అధికారి స్టడీలో లోపం ఉండొచ్చు కానీ ఆ అధికారి స్టడీలో లోపం ఉండదు. ఏ జీవుడు ఏ కర్మ చేశాడో వాడికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు ఆ ఫలితం వాడి కర్మానుగుణ రూపంతో ఉంటుంది. ఆ విధంగా ఇచ్చే ఫలితం రెండు విధాలు, బంధ మోక్ష రూపములతో ఉంటుంది. బంధన హేతువులైనప్పుడు బంధాన్ని కలిగిస్తాడు వాడు. బంధమోచనానికి తగిన విధంగా ఉండగలిగితే విడిపించేవాడు ఆయనే. తాడు తగిలించకపోతే ఒక ప్రమాదం, తాడే లేకపోతే కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అవి ఎటు వెళుతుందో తెలియదు, అందుకు తాళ్ళు ఉండాలి. అందుకు అయితే ఈ తాడు ఎలా ఉండాలి? రెండు విధాలు. ఇప్పుడు కొందరు నెక్ టైని పెట్టుకుంటారు, అది నెక్కకి టైగా అందంగా ఉంటే పర్వాలేదు, మరీ టైట్ అయితే నెక్కే మిగలకపోవచ్చు. అందుకు దేన్ని ఎంత బిగించాలో అంత బిగింపు. ఆ బిగింపు మళ్ళీ వీడిని ఇంకా ఎన్నో బిగింపులకు తీసుకెళ్లకుండా బిగించి, ఈ బిగింపుతో వీడిని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పి, మళ్ళీ వాడు తెలుసుకుని నేను పాశముల చేత బంధింపబడ్డాను అని తెలుసుకుని, స్వామి ఈ పాశములు తొలగించవయ్యా అని వేడుకుంటే ఆయనే పాశ విమోచనకర్త కూడా. ఇది చెప్పడానికి కర్మ ఫలప్రదాత, కర్మబంధ మోచకుడు రెండు ఆయనే. అందుకు పశుపాస విమోచని అనే నామం మనకి లలితా సహస్రనామాల్లో కనబడుతుంది. అయ్యవారి నామాలు అమ్మవారి నామాలు ఒక్కటేనండి, ఇద్దరు లేరు గనక. పరమేశ్వరుని యొక్క శక్తే కదా, ఆయన చేసే పనులన్నీ ఆవిడవి. చేసేడు అంటే ఆవిడ వచ్చిందనే అర్థం. అందుకే ఇద్దరు పేర్లు ఒకటే, పశుపతి. ఇదే పాశుపత జ్ఞానం అంటే, పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్య విధీయతే. అందుకు పశువునాం పతయే నమః అనే నామం ఈ వృక్షపరమైన దాంట్లో చెప్పడంలో అంతరార్థం ఏంటంటే, సంసారము వృక్షం గురించి చెప్తున్నాడు గనక, ఈ సంసారంలో ఉండే ప్రతి జీవి కూడాను పశువే. ప్రతి వాడికి ఒక పాశం ఉంటుంది. ఆలోచిస్తే ఎన్ని పాశాలు ఉన్నాయో మనకు మనం తలంచుకుంటే మనకే బోల్డ్ తాళ్. ఈ తాళ్లలో కూడా వెరైటీలు ఉన్నాయండి. తూనీకి ఒక తాడు కడతారు, ఆ తాడు చిన్నప్పుడు ఆడే వాళ్ళందరూ, ఆ తాడు వేరు. అలాగే కుక్కకి కట్టే తాడు వేరు, గేదెకి తర్వాత ఆవులకి కట్టే వేరు, యోనుకి కట్టే తాడు వేరు. వాటి యొక్క బలం బట్టి వాడు తాళ్ళు డిసైడ్ చేస్తాడు పశువుకి. అలాగే ఆయా జీవుడి యొక్క స్థితి బట్టి వాడికి తాళ్ళు డిసైడ్ అయి ఉంటాయి. ఇలాగ బంధించి తిప్పుతూ ఉంటాడు. ఈ తాళ్ళు ఎన్ని రకాలు? పాశుపత విజ్ఞానం ఒకటి ఉంది మనకి, పాశుపత మతం ఒకటి ఉంది మనకి. పాశుపత మతం అనగానే అదేదో కేవలం అనుష్ఠానాలకి వాటికి సంబంధించిన మతమే కాదు, ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. మన ఉపాసనలన్నీ కూడా తత్వశాస్త్రములు బాగా పరిశీలించితే, బయటకు చూస్తే ముందు మనల్ని బాహ్య దృష్టి గల మనల్ని ఒక అనుష్ఠానంలో డిసిప్లిన్లో ఉంచడానికి పూజా పునస్కారాలా కనిపిస్తాయి, కానీ చెయ్యగా చెయ్యగా అవి తత్వశాస్త్రంగా పరిణమించిపోతాయి. అదే భారతీయ మతంలో ఏ సంప్రదాయంలోనైనా ఉన్న విశిష్టత. దేంట్లోకి మీరు వెళ్ళండి, శాక్తేయంలో కానీ గాణాపత్యంలో కానీ సౌరంలో కానీ వైష్ణవంలో కానీ శైవంలో కానీ, శైవంలో బహు శాఖలు, ఈ శాఖల్లో పాశుపతమని అత్యంత ప్రాచీన శాఖ ఒకటి ఉన్నది. ఈ పాశుపతానికి ఆది అగస్త్య మహర్షి అని చెప్తారు. ఆ తర్వాత లకులీశుడు అనే మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయన గుజరాత్ రాష్ట్రంలో దీన్ని వ్యాప్తి చేసినటువంటి వాడు. అలా లకులీశ పాశుపతము అని చెప్పబడుతున్నది. ఈ పాశుపత సంబంధమైన శాస్త్రములు చాలా ఉన్నాయి. అందులో పాశములు అంటే చెప్తూ పాశముక్త స్వయం శివ అన్నారు. పాశంతో ఉంటే జీవుడు, పాశం లేకపోతే వాడే శివుడు అని చెప్పింది. అంటే చివరికి అద్వైతం రేపు తీసుకెళ్తుంది. పాశం ఉన్నంత కాలం ద్వైత భావన ఉంటుంది, పాశం తొలగితే అద్వైత భావనలోకి వెళుతున్నాడు. ఎన్ని పాశములు అంటే, తాను ఫలానా దేహంలో ఉన్నాననుకోవడం ఒక పాశం, అలాగే తాను ఫలానా జీవుణ్ణి అనుకోవడం ఒక పాశం, ఇంకా దానికి తోడు ఆ అహం అనేది ఒక్కడ ఏర్పడిన తర్వాత దాని చుట్టూ ఎన్ని పాశాలు ఏర్పడి ఆ పాశములే నేను అనే భావనలోకి కూడా వెళుతాడు. దేహమనే పాశమే నేను అనే భావన నుంచి బయటకు రావడం మహాకష్టం. అంటే తాడే నేను అనుకోవడం లాంటిది. అయితే అసలు తాళ్ళు లేకపోతే ఒక ప్రమాదం ఉంది. మన కాలికి దెబ్బ తగిలితే బ్యాండేజ్ కడతారు. బ్యాండేజ్ కట్టినప్పుడు కాలికి బ్యాండేజ్ కట్టారు అనేది తెలిస్తే పర్వాలేదు. అలాగని బ్యాండేజ్ వేరు కాలు వేరు, బ్యాండేజ్ అక్కర్లేదు అని తీసేసామనుకోండి తర్వాత కాలు మిగలదు. అందుకు కాలు నయమయ్యే వరకు బ్యాండేజ్ ఉండాలి. అయితే మనం బ్యాండేజ్ 15 రోజులు అలవాటైపోయి ఆ బ్యాండేజ్ కూడా కాల్లో భాగం అనుకుని 16 రోజులు తీసేస్తుంటే ఏడుపు మొదలు పెట్టాం అనుకోండి, అయ్యో బ్యాండేజ్ తీసేస్తున్నారా అని, అదొక అజ్ఞానం మళ్ళీ. అంటే బ్యాండేజ్తో బంధం ఎలా ఉండాలి, అది ఉండాలి మళ్ళీ అది తాను కాదు అన్నట్టుండాలి. అలాగే జీవన వ్యవహారం కూడా ఇవన్నీ కూడా మనం ఎప్పుడో చేసుకున్న కర్మబంధములనే జబ్బులు తగ్గించుకోవడానికి అనుభవం కోసం ఇవ్వబడ్డవి అని తెలుసుకుని సాక్షి మాత్రంగా వాటిని స్వీకరిస్తూ తన సాధన తను అసలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే క్రమంగా ఆ డాక్టర్ ఉన్నాడే, ఆ డాక్టర్ ఇంకా నయమైపోయింది లోపల కాలంటాడు బ్యాండేజ్ తీసి పారేస్తాడు. అదే పశుపాశు విమోచనం అంటే. అర్థమైంది కదా? ఆ విధంగా మనం బ్యాండేజ్ని మనం అనుకోకూడదు, ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగా ఇన్ని ఎన్ని పాశములు ఉంటాయి అంటే ఘృణ లజ్జా భయం శంక జుగుప్సా చేతి పంచమీ కులం శీలం తథా జాతి అష్టాపాస ఇతి స్మృతాహ అని పాశుపత శాస్త్రం మనకి చెప్తూ ఉన్నది. ఎన్ని రకాల పాశములు ఉంటాయో, ఘృణ అంటే ద్వేషం, లజ్జ భయం, శంక జుగుప్స, అటు తర్వాత కులం శీలం జాతి, ఇవన్నీ మొత్తం 8 పాశములని చెప్పాడు. వీటితో తాను ఐడెంటిఫై అయిపోతూ అవే వీడు అనుకుంటూ ఉంటాడు. అయితే వీటిని వదిలేయాలా? వదిలేస్తే ఎందుకు బ్యాండేజ్ చెప్పిన కథలాగా వస్తుంది. ఇది అర్థం కాక కొందరు కులం జాతి ఇవన్నీ ఆత్మకి లేవండి అని బ్యాండేజ్లు తీశారు, మళ్ళీ కుంటిగాళ్లే మిగిలే. అవన్నీ వదిలేయమని కాదు, అక్కడ ఆ బ్యాండేజ్ని ఎంత కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసుకుంటున్నామో వ్యవహార ప్రకల్పిత అని చెప్తోంది ఉపనిషత్తు. ఇవి నీ వ్యవహారం ఉన్నంతకాలం ఉండాల్సిందే. కనుక ఆ ఉపాధిగతమైన మర్యాదను నువ్వు చూస్తూనే ఈ జీవుడికి ఈ ఉపాధి నైజము కాదు స్వాభావికము కాదు అనే విషయం తెలిసి స్వభావత స్వతసిద్ధంగా అతడు శుద్ధుడు అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ శుద్ధతను ఎల్లవేళలా సాధనతో తెలుసుకుంటూ దేనితో తెలుసుకుంటున్నాడో దాన్ని తల్లీనం చేసి తాన్మయ స్థితికి తీసుకువెళ్ళాలి ఆ బుద్ధిని. అది క్రమంగా పాశుపత జ్ఞానం అంటే ఇంత అంతరార్థం ఉన్నది. కనుక ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది పశువులు అంటే ఏమిటో. పశువులు అంటే కేవలం మనమేనా అంటే మనమే కాదు, మనకు కనిపించే వాళ్ళందరూ పశువులే. మనంతో పెద్ద మంద పశువుల మంద. ఈ పశువుల మంద ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అంటే బ్రహ్మాజ్యాహ స్థావరాంతాశ్చ పశవ పరికీర్తిత అన్నారు. వీళ్ళందరూ కూడా దేవదేవస్య సూలినః, ఆ పరమేశ్వరుడు వశంలో ఉండేటువంటి పశవ పరికీర్త్యంతే సంసార వశవర్తినః. అవిద్యారూప పాశముల చేత బంధింపబడిన వాళ్ళు పశువులు అని నిర్వచనం ఇక్కడ. ఇదొక్కటే మనం తెలుసుకుంటే చాలు. వీళ్ళు సంసార వశవర్తినః. పశువుకి తాడు కట్టి మందకు తీసుకువెడతాడే ఎవరు, పశుపాలకుడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళే కొన్ని పశువులకు తాళ్ళు ఉండవు, అవి గరికపోచలు మేస్తూ ఉంటే తిరుగుతూ ఉంటాయి. మరి వాటికి తాడు లేదు కదండి అంటే ఆ పశుపాలకుడు వాటికి తాడు కట్టే ఉంచుతాడు, తన చూపు అనే తాడైనా కట్టించుతాడు. ఆ చూపు మేర దాటితే మళ్ళీ పట్టుకుంటాడు వాటిని. కనుక ఆయన బంధం ఎప్పుడు ఉంటుంది. ఇంత ఒక్క కథాన్ని ఎందుకు భావిస్తున్నామంటే శివానుభవం కోసం తాపత్రయం ఇదంతా కూడా. శివానుభవం అంటే ఈశావాస్య విధం సర్వం అనే భావన మనలో దృఢపడడానికి వీటిని ఎల్లవేళలా మననం చేయాలి, వినాలి. అదే ప్రయోజనం వీటన్నిటికీ కూడా. నమస్సస్పింజరాయ, ఇక్కడ ససితి బాలతృణమిచ్చతే పింజరి ఇది పీతరక్త సంకీర్ణ వర్ణ అని అర్థం చెప్పారు. దీనిని బాలతృణముల వలె పసుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్నటువంటి వాడు అని వర్ణించారు. సస్పింజరాయ అంటే బాలతృణములు అంటే లేత గడ్డి పరకలు అని అర్థం. ఆ లేత గడ్డి పరకల వలె ఉన్నట్టు ఆయన. పింజర వర్ణం అంటే సంకీర్ణ వర్ణం, అనేక రంగులు కలబోసుకున్న వర్ణాన్ని పింజర వర్ణం అని అంటారు. ఇలా సస్పింజరాయ అంటే బాలతృణముల వలె ఉన్నటువంటి వాడు. అంటే మనకు లోకంలో రకరకాల గరిక పోచలు కనిపిస్తూ ఉంటాయి, రకరకాలు గడ్డి జాతులు చాలా రకాలు ఉన్నా, వృక్షములనేటువంటి మహాజాతి. ఇప్పుడు మనకు అక్కడేమో వృక్షేభ్యో అని అతి పెద్దదైనటువంటి విషయం చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు సస్పింజరాయ అని అతి చిన్నదైన విషయం చెప్తున్నాడు. వృక్షాలన్నీ పెద్దవి కనుక వాటిలోనే ఉంటాడా పరమేశ్వరుడు అంటే కాదయ్యా, మన ఎవరం పట్టించుకొని గడ్డిపోచల్లో కూడా ఆయన ఉంటాడని చెప్తున్నాడు. నమస్సస్పింజరాయ, ఆ సస్పింజరలో అనేక రకాలున్నాయి. మీరు పరిశీలించి చూస్తే పూర్తి ఆకుపచ్చ వర్ణంతో ఉంటాయి, రకరకాల వర్ణాలతో మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి చూడాలంటే అరణ్యాలకు వాటికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా మనం చూడగలం.
1: ఇలా రకరకాల వర్ణములతో ఉన్నటువంటి గడ్డి పరకల రూపంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కారము అని వివరిస్తున్నారు ఇక్కడ. అంటే వృక్షములు చూసినప్పుడే స్వామిని గుర్తు తెచ్చుకోవడం కాదు, గరికపోతలు చూసినా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే వాళ్ళ అబ్బాయి గారికి అవి చాలా ఇష్టంట. గణపతికి గరికపోచలు వేస్తే చాలండి. మన మన దేవుళ్ళకి గరికపోచలు వేయమంటారు, జిల్లేడు పువ్వులు వేయమంటారు, ఉమ్మెత్త పువ్వులు వేయమంటారు. ఇవన్నీ చెప్పినప్పుడు తుమ్మి పువ్వులు, వీటికి ఎవడు కల్టివేషన్ చేయక్కర్లేదు, గార్డెనింగ్ చేయక్కర్లేదు, ఇవి వాటి మీద అవే పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏమిటి, అలా పెరిగిన వాటి మీద మనకు నిర్లక్ష్యం ఎక్కువ. వాటందరూ పెరుగుతుంటే ఆ జిల్లేడు పొదలండి అంటాం, ఉమ్మెత్త చెట్లండి అంటాం, కానీ శివుడు అవి నెత్తి మీద పెట్టుకుంటున్నాడట. అంటే మనం పట్టించుకోని వాటిని కూడా పట్టించుకునేవాడు ఆయన గనక, ఆయన పట్టించుకుంటున్నాను వీటిని పట్టించుకుంటాం మనం. గణపతికి గరికపోతలు వేస్తే చాలా ఇష్టం ఆయనకి. ఆయన చెప్తాడు గణేష పురాణంలో, బంగారు పువ్వులు తెచ్చినా నెత్తి మీద పెట్టినా నేను సంతోషించనయ్యా, ఒక్క రెండు దూర్వాలు తీసుకొచ్చి వేయండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తానన్నాడు ఆయన. అంత దయామయుడు అంటే వాళ్ళ అబ్బాయి గారు కదా, అందువల్ల ఆయన గుణాలు ఇక్కడ వచ్చేసారన్నమాట. ఆయనకి ఆ సులభ ప్రసన్నత, ఏది ఇచ్చినా సంతోషించే లక్షణం, చివరికి గరికపోతలు కూడా. అందుకు సస్పింజరాయా, మన దేవతలకి ఇన్ని రకముల పువ్వులు ఇవన్నీ పెట్టడం, దానిలో ఆధ్యాత్మిక రహస్యాలు అటు ఉంచి అవి చిన్నప్పటి నుంచి మనకు తెలియడం వల్ల మన దృష్టి ఎటువంటి మాది వాటి మీదకి వెళుతుంది, చుట్టూ ఉన్న చెట్ల మీదకి వెళుతుంది. వినాయక చవితి వచ్చిందంటే 21 పత్రాలు ఏరుకోవడానికి అప్పుడు పిల్లలు వెళ్ళేవారు, ఇప్పుడు ఒక్క పత్రం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పత్రాల పేర్లు తెలియవు, వాడేవేవో ఆకులు అమ్మితే అవే, చదవడం ఒక పత్రం, వేసేది ఒక పత్రం. కానీ మనకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, ఇది కేవలం విషయాంతరం అనుకోవద్దు, భారతీయులు ప్రతి దాంట్లో ఎంత అంతరార్థాలు పెడతారో చూడండి. ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఉన్నాయి, పక్కన పెడదాం, జ్యోతిషాస్త్ర రహస్యాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. కానీ పిల్లలు అందరూ గణపతి పిల్లల దేవుడు, పిల్లయ్యార్ అంటారు తమిళనాడులో, గణపతి పిల్లల దేవుడు. ఎందుకంటే ఆయన పిల్లవాడు కదా, బాలగణపతి. ఆయన పూజించడానికి పిల్లలు బయలుదేరిపోయేవారు ఒక సంచి పట్టుకుని. ఇక్కడ పెద్దవాళ్ళందరూ గుర్తొచ్చుంటుంది వాళ్ళ బాల్యం. పాపం ఇప్పుడు పిల్లలకు గణపతి పూజ ఇవన్నీ పాపం ఏం పడతాయండి, మనం బలవంతంగా కూర్చోబెడితే 4 ఆకులు అనబడేవేవో వేసిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పత్రములు తెచ్చేటప్పుడు వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తెచ్చేటప్పుడు 21 పత్రాలను వాడు ఐడెంటిఫై చేయగలిగంటే ఎంత బాగుంటుంది వాడికి తెలిసిపోయింది చెప్పండి. చెట్లతో పుట్టలతో కలిసి బ్రతికి కలిగే ఒక అద్భుతమైన జీవన విధానం మనకు ఉండేది. ఆ మట్టి, ఆ పొలం దగ్గర పెరిగే మట్టితో గణపతి విగ్రహం చేయాలి, రంగురంగులోని కాదే. ఆ రంగులు కెమికల్స్ పూసి వాటిలో ఏవో కాగితాలు దట్టించి అవి మళ్ళీ నీటిలో కరగనివ్వేసి అవి తీసుకెళ్లి నిమజ్జనం చేసేసి అవి నీళ్లలో కరక్క అవస్థపడుతుంటే మళ్ళీ కొట్టి ఎంత ఘోరాలు చేస్తున్నాం. ఇవన్నీ మన సంప్రదాయాలు కావు, మనవి కానీ మనం ఎదుకొచ్చి పడ్డాయి. సరే, వాటి ప్రయోజనాలు వాటికుంటాయి, కానీ ఆ విధానం చెప్తున్నా. ఈ ప్రకృతిని అంతటిని అక్కడ, అందుకు వృక్షేభ్యో హరికేశభ్యో నమస్సస్పింజరాయ, లేత తృణముల రూపములతో ఉన్నటువంటి వాడు అని చెప్పారు ఇక్కడ. ఇది గరికపోచలని చెప్పడం ఒకటి. దీనికి శాస్త్రం మనకి బాలతృణవత్ పింజరవర్ణాయ అనే భాష్యకారులు నిర్వచించారు. ఇది ఇటు ఉంచి సూర్యభగవానుడి వైపు మళ్ళీ వద్దాం. ఆయన గారికి అది ఇటు వస్తున్నాం. సూర్యభగవాన్ యొక్క కిరణ జాలములు మీరు చూస్తే అవి కలిసినట్టు ముద్దగా మనకు కనిపించినప్పటికీ ఆ కిరణములన్నీ కూడా మీరు చూసినప్పుడు ఆ రకరకాల రంగులున్న ఆ గరికల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ మాట ఏదో మన కవిత్వంతో చెప్తున్నామని కాదు, పక్కనే త్విషీమతే అనే శబ్దం ఆధారంగా చెప్తున్నాం. త్విషీమతే, త్విషీమతే అంటే కాంతిమంతుడు అని అర్థం. త్విషీమతే కాంతిమంతుడైన స్వామికి నమస్కారం. స్వామి ఎల్లవేళలా కాంతిమంతుడే, జ్యోతిర్మయుడు గనక. ఆ జ్యోతి నుంచి అనేక కిరణాలు వస్తున్నాయి. అలాగే త్విషీమతే అంటే సూర్యరూపుడైన రుద్రుడు ఆ కాంతి కిరణముల్ని ఎలా పంపిస్తున్నాడు, బాలతృణవత్ అంటే గడ్డి పరకలు గడ్డి పోచల వలె ఆ కిరణజాలములు ఆయన చుట్టూ ప్రకాశించుతూ ఉన్నాయని ఒక అద్భుత దృశ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. పైగా అక్కడ లేనిది ఇక్కడ రాదండి. ఆ సూర్యభగవానుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవే భూమి నుంచి ఆవిష్కరింపబడుతున్న వివిధ స్వరూపములుగా. ఇది చిన్న సూత్రప్రాయమైన మాట ఇది. ఆలోచించగలిగే వాళ్ళు దీని మీద ఆలోచిస్తే ఒక పెద్ద సైన్స్ తయారు చేయొచ్చు. ఆ సూర్యుడిలో ఉన్నవే భూమి నుంచి ఆవిష్కరింపబడుతున్నాయి, అవి ఎలాగో అనేది ఒక పెద్ద సైన్స్. అది ఇంకా అర్థం కావాలంటే వేదాల్లోకి వెళ్ళండి, చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రపంచానికి మళ్ళీ అత్యద్భుతమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు ఇవ్వాలి అంటే వేదాన్ని అధ్యయనం చేయవలసిందే. అలాంటి గొప్ప విజ్ఞానం మనకున్నది గనక త్విషీమతే కాంతిమయుడైనటువంటి వాడు పథీనాం పతయే నమః అంటే, పథీనాం అంటే మార్గములకు, పతయే ప్రభు అయిన పరమేశ్వరునికు నమః నమస్కారము. వీటిని ఉభయతో నమస్కార మంత్రములు అంటారు. ఒక్కొక్క మంత్రానికి రెండు వైపులా నమస్కారం ఉంటుంది. ఇక్కడ నమస్సస్పింజరాయ త్రిషీమతే పథీనాం పతయే నమః, ఉభయతో నమస్కారములు అని అంటారు ఇక్కడ. ఈ నమస్కార మధ్యంలో ఉన్న మంత్రంలో మీకు ఈ గడ్డి పరకలు త్రిషీమతే పథీనాం పతయే నమః, మార్గములకు పతి. అంత గొప్ప మాట అండి. ఇది తలంచుకుంటే మనం ఏ మార్గంలో వెళ్ళినా మనకు భయం ఉండదు. ఎందుకంటే మార్గములకు పతి కూడా ఉన్నాడు కదా, అది మనకు తెలుస్తుంది. మార్గములకు పతి అని ఎందుకన్నారు అంటే అనేక మార్గాలు ఉన్నాయి మనకి. గమ్యం ఒకటవచ్చు కానీ మార్గాలు బోలుడు లెక్కలే. ఎన్ని మార్గాలు, అన్ని మార్గాలు ఉన్నాయి కనుకనే నిన్న మొన్న కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఇక్కడ రావడంలో. వాడు ఒక్కొక్క మార్గంలో తీసుకెళ్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ ఎన్ని పథములున్నా ఇక్కడికి రావడానికే. మన కర్మ కొద్దీ ఏదో మార్గంలో పోయి చాలా దూరం వెళ్ళిపోవచ్చు, కర్మ బాగుంటే దగ్గర దోవలో పడచ్చు, అలా ఉంటాయండి. అందుకోసం ఎవరిని అనడానికి ఏం లేవు, కర్మలే నడిపిస్తాయి మార్గాల్లోకి. ఇన్ని మార్గములు మలచిన వాడు పరమేశ్వరుడే. కొందరు మార్గాలు తప్పిపోతారు, ఆయన వైపు నడుస్తూ ఉంటారు, దారి తప్పిపోతూ ఉంటారు. ఆయనే ఏ గురు రూపంలోనూ వచ్చి మళ్ళీ సరైన తోవలో పెడుతూ ఉంటాడు. అందుకు పథీనాం పతయే నమః, ఈ ఒక్క మాటను తలంచుకుంటే దారి తప్పే వారిని కాపాడేవాడు అనే ధైర్యం మనకి లభిస్తోంది కదా. అందుకే ఎప్పుడైనా సరే పథీనాం పతయే నమః మర్చిపోవద్దు. అంటే నడుస్తున్నప్పుడు అనుకోవాలండి, పడుకున్నప్పుడు అనుకున్నవాళ్ళండి, అంటే నీ బ్రతుకు నడుస్తున్నంతకాలం అనుకోవాలంతే. మనం మన జీవితం ఉన్నంతకాలం పథీనాం పతయే నమః. ఎన్ని మార్గాలండి బాబు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆఖరి ఆధ్యాత్మిక సాధనలో బోరుడు మార్గాలు. ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే కాదు కాదు కాదు, ఈ మార్గం కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ కలికాలంలో. ఎవరిని దేని ఎందు చిన్నగా ఉండనివ్వరు. అటు వెళ్ళిపోతూ పూజ చేస్తుంటే అబ్బా పూజల్లో ఏమి లేదండి, ధ్యానంలో అంతా ఉందంటాడు. పోనీ ధ్యానంలోకి వెళదామా అని అటు వెళ్తే ఇవేం అక్కర్లేదండి, యజ్ఞాలు చేస్తే చాలంటాడు. యజ్ఞం వేపెడితే మరొకటి, అవి అక్కేం అక్కర్లేదని మా గురుగారు చెప్పారు, గాలి తీస్తూ ఉంటే చాలట మరొకటి. ఇలాగైతే వాడు ఏం తీయాలో తెలియక అన్ని మనుషులకు దగ్గర కూర్చుండి పెట్టాలనిపిస్తుంది వాడికి. ఇలాగా ఇలాంటి కన్ఫ్యూజన్లో మనకి ఏకైక దిక్కు పథీనాం పతయే నమః. ఆ పరమేశ్వరుడే దిక్కు అనుకోండి, తరించిపోతాం. ఇది కూడా మీకు సూర్యపరమైన అర్థం. ఎందుకంటే సూర్యుడే లేకపోతే తోవలే లేవు, అవునా లేదా? పైగా విశ్వమంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన దారులు వేశాడండి. ఇది చాలా గొప్ప సైన్స్ ఉంది ఇందులో, విజ్ఞానం. ఇది వైదిక విజ్ఞాన ఆధారం. ఇదేదో ఇప్పటిదేదో సైన్స్ చదివి వేదానికి అన్వయించడం కాదు. వేదం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నా, ఎందుకంటే నేను పెద్ద సైన్స్ ఏం చదువుకోలేదు. వేదం ఒప్పుకున్న సైన్స్ నేను ఒప్పుకుంటాను, అంతేగాని సైన్స్ ఒప్పుకున్న వేదం కాదు ఇక్కడ మనకి. ఈ సైన్స్ నిన్న మొన్నటిది, మళ్ళీ రేపు తప్పు దిద్దుకుంటుంది. వేదమా ఈ సైన్స్ అన్నిటికీ సైన్స్? కనుక వేదం ఒప్పుకుంటే మనం ఒప్పుకోవాలి. ఈ సైన్స్ ప్రకారం ఆ వేదం తప్పంది అంటే ఇంకా ఈ సైన్స్ ఎదగలేదని అర్థం. ఇంకా ఎదగండి, తెలుస్తుంది మీకు. అంతేగాని సైన్స్తో వేదాన్ని సమర్థించాలని తాపత్రయం నాకేమీ లేదు. వేదం చెప్పింది కనుక నమ్మడమే, ఆ దేశంలో పుట్టేమ్మ కనుక. ఇలాంటి వైదిక మత ఆధారంగానే ఇక్కడ మన నిర్వచనం చెప్తే, సూర్యమండలం నుంచి భూమి వైపు ఎన్ని రకముల మార్గములున్నాయో వేదం వర్ణించింది, అర్థం కాకపోతే పురాణాలు వర్ణించి, అర్థం కాకపోతే భగవద్గీత వర్ణించింది. ఎన్ని రకముల మార్గములున్నాయో అక్కడి నుంచి మనకి భూమి వైపు ప్రసరించుతున్నటువంటి సౌరశక్తి వివిధ కిరణ మార్గముల నుంచి వస్తుంది. ఆ కిరణ మార్గములే మనకు సస్పింజరాయ అని మొదట వర్ణించబడ్డాయి. ఈ కిరణ మార్గముల నుంచి బహుశక్తులు ఇక్కడ వస్తున్నాయి. ఈ కిరణ మార్గాలను ఎన్ని రకాలుగా వేదం భావించిందంటే ఆశ్చర్యచకితులమైపోతామండి మనం. ముందు తోవలని చెప్పింది. ఈ తోవలు ఏంటండి, బట్వాడా రవాణా చేయడానికి కదా తోవలన్నీ కూడా. ఇక్కడున్న వస్తువును అక్కడ చేర్చడానికి తోవలు ఏర్పడ్డాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కోసం తోవలు ఏర్పడ్డాయి. అలాగే ఆ పరమేశ్వరుడైన రుద్రుడు ఆ సూర్యమండలం నుంచి పృథ్వీ వైపు అనేక త్రోవల్ని ఏర్పరిచి పంపిస్తున్నట్ట. ఈ త్రోవల నుంచి ఏవి రవాణా అవుతున్నాయంటే మన బ్రతుకు కావలసినవన్నీ రవాణా అవుతున్నాయి. అలా నిత్యం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందండి అక్కడ. అక్కడున్న సిస్టమ్సే ఇక్కడ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడున్నవే ఇక్కడ ఆవిష్కరించి బుద్ధులు పుడతాయి. ఎందుకంటే ఆ వెలుగులతో బతుకుతున్నాం కనుక. అన్ని స్కిల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి మనకి. అనేక స్కిల్స్ ఉన్నాయి సూర్యుడిలో. ఆ స్కిల్స్ని ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా పట్టుకుంటుంది. ఆ సూర్యుడిలో ఇంజనీరింగ్ స్కిల్ ఉంది, ఆ సూర్యుడిలో పోయిటిక్ స్కిల్ ఉంది, ఆ సూర్యుడిలోనే స్కల్ప్చర్ చేసే స్కిల్ ఉంది. ఆ స్కిల్సే ఈ సృష్టిలో వ్యాప్తి చెందుతాయి. ఎవడి యొక్క శరీరంలో ఉన్న శక్తి బట్టి ఆ స్కిల్ని రిసీవ్ చేసుకుని వాడు దాన్ని బయటపెడతాడు. అందుకే సూర్యుడు విశ్వవ్యాపకమైన శక్తిని వ్యాపింపజేశాడు. ఆ స్కిల్స్ని ఇక్కడ ఇంకా మీకు వస్తాయి ఇందులో. ఇది పాసాన్ వర్డ్గా వినద్దు, చాలా జాగ్రత్తగా మనస్సులో దాచిపెట్టుకుని ఆలోచించాడు. మీకే తెలిస్తే ఆ రుద్రుడు సూర్యమండలం ద్వారా నైపుణ్యాలన్నింటినీ ప్రపంచం వైపు పంపుతున్నాడు. అందుకే వీధులు ఎలా వేయాలి, తోవలు ఎలా మలచాలి, ఆ తోవల్లో బట్వాడాలు ఎలా చేయాలి, ఈ బుద్ధులన్నీ కూడా ఆయన ఇస్తేనే పనిచేస్తున్నాయి. ఆయన ఆ శక్తులని దాన్ని లిమిట్చాడు. ఆ ఒక్కరికా పెద్ద డిస్క్ ఉంది ఆ పైన, దానిలో పెట్టేసించాడు ఆ సూర్యమండలంలో. అందులోంచి మనందరికీ అందుతున్నాయి, ఇది తెలుసుకోవాలి. అందుకే మనం ఆ సూర్యోదయంతో ఉపాసన చేసినప్పుడు వాడి వాడి శరీరంకి తగ్గ స్కిల్ని అందులోంచి తీసుకుంటున్నాడు, వాడిని పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అందుకే ఆ సమయంలో ఉపాసన చేయడం అనే విశేషాలు, వీటన్నిటికి ఇన్ని రహస్యాలుంటాయి. అందుకు సస్పింజరాయ పథీనాం పతే నమః అంటే ఈ కాంతి మార్గముల ద్వారా అనేకములైన విషయములను మన వైపు పంపిస్తున్నాడు. ఈ కాంతి మార్గములే ఏవైతే ఉన్నాయో వాటిని పథీనాం పతయే నమః అన్నారు. ఈ కాంతి మార్గాల గుండా ఎవరెవరు ప్రవేశిస్తున్నారంటే ఆహార శక్తులు మొదలైనవన్నీ వస్తూ ఉన్నాయట. అందుకే మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాల్లో సూర్యుడి గురించి వర్ణిస్తూ సూర్యుడు నుంచి కిరణాలన్నీ కూడా గోవుల మందల్లాగా వస్తున్నాయని మళ్ళీ వర్ణించాడు. ఆ కిరణాలనే కాంతి మార్గాలు అన్నాడు, గోవుల మందలు అన్నాడు. గోవుల మందలు అంటే ఆవుల పొదుగుల నుంచి మనం పాలు పొందినట్లుగా ఆ కాంతి కిరణాల నుంచి శక్తిని పొందుతామని వర్ణించాడు. అంటే పాలు బట్వాడ అవుతున్నాయి అన్నమాట. ఎన్ని రకాల భావన చేశారో చూసారా, ఇన్ని మార్గములు ఏర్పరిచిన వాడు కాంతి మార్గములు ఏర్పరిచిన వాడు. ఈ కాంతి మార్గములు విశ్వపోషకమైన ఆహారాన్ని ప్రసరించడం మాత్రమే కాకుండా జీవుల రాకపోకలకు వేయబడ్డ రోడ్లు ఇవన్నీ కూడా. అది విశేషం. ఈ శరీరం ఉన్నప్పుడు ఏదో తిరుగుతున్నాం, వెహికల్ ఉంది, వెహికల్ ఉంది కనుక మనం తిరుగుతున్నామో మనమే తిప్పుకుంటున్నామో భ్రమతోనో ఏదో తిరిగేస్తున్నామండి. ఈ శరీరం లేకపోతే ఏమవుతాం? ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్క బాగా ఆలోచించేవాడికి మెదడుకి మేత పెట్టి తపించడానికి అవకాశం ఉన్న గొప్ప మాట ఉంది. అదేమిటి అంటే, జీవుడు ఉపాధిలో ఉండేదానికన్నా ఉపాధి లేని అవస్థలోనే ఎక్కువ అవస్థలు పడుతూ తిరుగుతుంటాడు ప్రకృతిలోకి ప్రవేశించాక. అందుకు తిరిగి ప్రకృతికి మూలమైన పరమాత్మలోకి వెళ్ళాలంటే ఉపాధి అనే వెహికల్ వస్తుంది. అందుక ఈ వెహికల్ని ఎప్పుడు నిందించరాదు. నిందించేమా, మళ్ళీ ఉపాధి పొందడానికి ఎన్ని అవస్థలు పడవలసి వస్తుందో తెలియదు. ఆ ఉపాధినే సార్థకం చేసుకుని ఉన్న వెహికల్ని జాగ్రత్తగా వినియోగించుకుని వెళ్ళిపోవాలి. ఈ వెహికల్ పోయినప్పుడు వీడు ఎక్కడుంటాడు, ఎక్కడ తిరుగుతాడు? ఈ వెహికల్ పోయినప్పుడు అంటే కాలం తీరిపోయినా ఈ జీవుడు ఎలా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? జీవుడు రాకపోకల గతి ఏమిటి ఆలోచించామా ఎప్పుడు? శాస్త్రం చెప్పింది నమ్మం మనం. ఎందుకంటే మనం ఈ దేహంతో తన్మయం చెందేం గనక ఈ ఇంద్రియాలు ఏవి చూడగలవో అదే జ్ఞానం అనుకునే భ్రమలో ఉన్నాం, లేదా ఇంద్రియాలను అంటి పెట్టుకున్న మెదడు ఏది ఆలోచిస్తుందో అదే జ్ఞానం అనుకుంటున్నాం. కానీ ఈ దేహానికి అతీతమైన ఒక అనంత విశ్వం ఉంది మనకి. ఈ అనంత విశ్వంలో మానవుడే కాదు, మానవుడి కంటికి కనిపించినటువంటి అనంతానంత లోకాలున్నాయి, అనేక రకములైన ప్రాణికోట్లున్నాయి. వీటి యొక్క గతులేమిటి? వీటి గతుల్లోనే మనకి ధూమ మార్గము, అర్చి మార్గము మొదలైన విషయములు భగవద్గీతలో మనకు కనిపిస్తే, కృష్ణ శుక్లకృష్ణే గతి లోకే జగతే శాశ్వతే మహి అనేటువంటి శ్లోకాల్లో మనకు చెప్తారు. ధూమ మార్గం తిరిగి తెచ్చే మార్గం, అర్చిర్ మార్గం ఇంకా తిరిగి రాని మార్గానికి తీసుకువెళుతుంది అని చెప్పారు. జీవుడు ఎన్ని ప్రయాణాలు చేస్తాడో ఈ విషయం మనకు తెలియాలంటే మరణ అనంతరం మరణించిన తర్వాత వాడేం తెలుసుకోలేడండి. ఆ కర్మ చేసేవాళ్ళు జాగ్రత్తగా పరిశీలించితే అక్కడ ఏడవడం మాని పరిశీలించితే గొప్ప వేదాంతం వస్తుంది. అక్కడ గొప్ప విజ్ఞానం చెప్తాడు. ఈ దేహం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అక్కడ తగలబెట్టడం కాదు, దేహానికి యజ్ఞం చేయడం అనే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. అది మీరు పరిశీలించినప్పుడు అగ్నిహోత్రానికి ఇచ్చేటప్పుడు ఈ జీవుడికి ఎన్ని అంటి పెట్టుకుంటాడు, మనకంటే శరీరం విడిచిపెట్టేశాడు, శరీరం విడిచిపెట్టేస్తాడు అంటాడు. అంత తేలిగ్గా శరీరం విడిచిపెట్టడం జరగదు జీవుడికి. చనిపోయినంత మాత్రాన శరీరంతో బంధం తెగదండి. వాడు ఎలా అంటి పెట్టుకుంటాడు? ఇంతకాలం నేను నేను నేను అనే భావన అస్థిగతమే, రక్తగతమే, చర్మగతమే, సర్వేంద్రియముల్లో అంటి పెట్టుకుని నిండిపోయింది అది. దాన్ని వదలడం అంత తేలిక కాదు. ప్రాణం బయటకు వచ్చేసినా తిరుగుతూ ఉంటుందిట ఆ దేహాన్ని అంటి పెట్టుకుని. ఆ బంధం తెంచడానికి ఎన్ని జాగ్రత్తలు! పైగా దేహం నుంచి వీడి వేరు పడితే వీడిని అటాక్ చేసి అట్నుంచి అటే మరి ఏ ఉపాధి లేకుండా తీసుకుపోవడానికి కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. మంచాన్ని ఆశ్రయించుకుని కొన్ని ఉంటాయట, అందుకే మంచం దించమని చెప్తారు. ఈ విశేషం ఎందుకంటే మంచం మీదే పోతే అట్నుంచి అటే పట్టుకుపోవచ్చు అన్నీ అనుకుని ఉంటాయి. అయితే అందరికీ అలా పట్టుకుపోతుంది అనుక దెర్ ఈజ్ పాసిబిలిటీ అని అంతే. కానీ ఇటు మస్ట్ అని మాత్రం అర్థం కాదు అక్కడ. అలాగ పోతే ఆ మంచానికి ఏం చేయాలో పరిహారం చెప్పారు. అవి అన్నిటికీ చాలా సూక్ష్మ విజ్ఞానం ఇది. శరీరం ఉన్నంతకాలం బాధ లేదండి, ఆ తర్వాత క్రియ చాలా జాగ్రత్తగా అవసరం, దానికి ఎక్కువ శ్రద్ధ అవసరం, అందుకే దానికి శ్రాద్ధం అన్నారు. దానికి శ్రద్ధ అవసరం, భగవత్క్రియకి శ్రద్ధ అవసరమే కానీ దాన్ని మించిన శ్రద్ధ వీడికి అవసరం. ఎందుకు అనేది ఆలోచిస్తే భగవంతుడికి మనం చేసే పూజాదికాల యొక్క అవసరం లేదు, కానీ ఇక్కడ వీడికి మనం చేసే వాటితో ఆ జీవుడు సరైన మార్గంలోకి వెళ్ళాలని ఇక్కడ అవసరం. అందుకు శ్రద్ధగా చేయాలి. ఆ జీవుడికి అగ్నిహోత్రానికి సమర్పించేటువంటి యజ్ఞ ప్రక్రియ చేసినప్పుడు ఆ దేహానికి ఉన్నటువంటి కల్మషం అంతా తొలగి ఆ జీవుడు ఉన్నత గతికి వెళ్ళగలుగుతాడు. అది విశేషం. ఇవేవీ తెలియకుండా ఈ అంతిమ కర్మలండి నాకేం నమ్మకం లేదండి, నీకేం తెలుసు నమ్మకం లేదని చెప్పడానికి ఆ బుద్ధి పుట్టిందా, నీకు నువ్వే సద్గతులు లేని స్థితి తెచ్చుకుంటున్నావు అని అర్థం. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయములు. ఆ తర్వాత జీవుడు ఏ ఏ మార్గాల్లో వెళ్తున్నాడు ఎవడికి తెలుసండి, కానీ మనకు తెలియకపోయినా ఈ మార్గాలన్నీ ఏర్పరిచిన వాడు పరమేశ్వరుడు. ఆ జీవుడి కర్మానుగుణంగా వాడు ఏ లోకానికి వెళ్ళాలి, తిరిగి ఏ దేహానికి వెళ్ళాలి, ఆ మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రావెలింగ్ ఏజెన్సీ అంతా ఆయన నడుపుతూ ఉంటాడండి. నేను ఏ తోవలో పంపాలి, ఎలా పంపాలి, వీడి గతి బట్టి ఏమిటి. వాడు ఉత్తమమైన సాధకుడైతే ధూమ్ర మార్గముల్లో అర్చిర్ మార్గముల్లో ఏ మార్గం వాడికి, తిరిగి వచ్చేపాటి పుణ్యం చేసుకుంటే వాణ్ణి ధూమ్ర మార్గముల్లో పంపిస్తాడు, పంపించి దాని గతులన్నీ అనుభవింపజేసి మళ్ళీ జన్మలోకి తీసుకొస్తాడు. అదే వాడు తిరిగి రాని విధంగా జీవితాన్ని మలుచుకున్నాడు అనుకోండి, యద్గత్వాన్ని వర్తంతే తద్ధామ పరమమ్మ అని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాణ్ణి ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చివచ్చు ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం, ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అదొక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: నారద గర్వభంగము. ఎంతటి వాళ్లైనా సరే ఈ మాయకు లోబడే ఉండాలి అని చెప్పాము. ఈ మాయ ఎవరిని వదిలిపెట్టదు, అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఈ మాయకు అవతల ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఈ నారద గర్వభంగము అనేటటువంటి కథ ఒకటి ఉన్నది చూడండి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి మానసరోవరం దగ్గర ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుని భీకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. నారదుడి యొక్క తపస్సు భంగం చేయాల్సిందిగా దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు. అప్సరసలందరూ కూడా నారదుడిని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కన్నుల పండుగగా నాట్యం చేశారు. నారద మహర్షి ఏమాత్రము చలించలేదు. చివరి అస్తంగా ఈ అప్సరసలందరూ కూడా అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అంటూ కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, అంతేగాని ఏమాత్రము కదలలేదు. అప్సరాంగంలో ఇంకా చేసేది ఏమీ లేక దేవేంద్రుడి దగ్గరికి వెళ్లిపోయి, నారదుడి యొక్క తపస్సు మేం భంగం చేయలేకపోయాము, మా వల్ల కాలేదు అని చెప్పి సిగ్గుతో తల ఉంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడే ఇంద్రుడు కూడా శాంతించాడు. ఇక నారదుడి జోలికి వెళ్లలేదు. అప్సరసల వయ్యారాలకు లొంగకుండా ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోపల చాలా సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషం అంతా కూడా గర్వంగా మారిపోయింది. అప్సరాంగంలో లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున నారదుడు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడితో తాను తపస్సు చేసినటువంటి విధానం, అప్సరాంగలను జయించినటువంటి విధానం ఇదంతా కూడా వివరించి, తండ్రి ఇదే కదా మాయ అంటే, ఈ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరి నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నారదుడు కైలాసానికి వెళ్లి శివుడికి నమస్కరించి, దేవదేవా, శివుడి యొక్క మాయను జయించడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో నాకు తెలీదు, దాన్ని జయించాను అని అంటున్నావు, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరేలే అన్నాడు నారదుడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయి వైకుంఠానికి వెళ్లాడు. విష్ణువుకు నమస్కరించి తాను చేసినటువంటి తపస్సు గురించి విష్ణుమూర్తికి చెప్పి, తాత, శివమాయం జయించాను, విష్ణుమాయ కూడా నన్ను ఏమీ చేయలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారదా, త్రిమూర్తులకు మించినటువంటి పరమేశ్వర స్వరూపము అనేది ఇంకోటి ఉన్నదయ్యా, అదే పరమశక్తి మహామాయ, దాన్ని గురించి తెలియనటువంటి వాళ్లు విష్ణుమాయ శివమాయ అని అనుకుంటారు, కాని ఆ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుందయ్యా. మాయకు అతీతుడైనటువంటి వాళ్లు ఇంతవరకు ఎవరూ మాకు కనిపించలేదు, కాబట్టి ఎందుకైనా మంచిది, నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు సరేలే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనేటటువంటి పట్టణం ఉంది. అది సస్యశ్యామలమై ఉన్నటువంటి పురము. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజుకు యుక్త వయస్కురాలైనటువంటి కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దాము అని నిశ్చయించుకుని దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనంతో పాటుగా కళ్యాణపురం అంతా కూడా అందంగా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడంగానే రాజుగారు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడయ్యాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చిలకత్తెలందరూ కూడా రాకుమార్తెని తీసుకొచ్చారు. రాజహంసలాగా వచ్చినటువంటి ఆ రాకుమార్తె అతి వయ్యారంగా నమస్కారం చేసింది మహర్షికి. నిండు యవ్వనంలో ఉన్నటువంటి ఆ రాకుమారి యొక్క అపురూప సౌందర్యానికి నారద మహాముని యొక్క మనసు పరిపరి విధాలా పోయింది. ఆవిడ పేరు రమాదేవి. ఆవిడ యొక్క అందచందాలకు ముగ్ధుడైనటువంటి మహర్షి, రాజా నీకు గనక అభ్యంతరం లేకపోయినట్లయితే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రాజు, మునీంద్ర నాకు అంతకన్నా ఇంకేమైనా అదృష్టం ఉందా చెప్పు, నీ కోరిక తప్పకుండా మన్నించాలి, కాని నా కుమార్తె శ్రీహరిని తప్ప ఇంకెవరిని వివాహం ఆడను అని అంటోంది. అంతా భగవదేచ్ఛ, రేపే స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు మహారాజు. అలాగే తప్పనిసరిగా రేపు స్వయంవరానికి నేను కూడా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు నారదుడు. అలా వచ్చినటువంటి వాడు సరాసరి వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభు, సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినటువంటి వాడు ఈ చరాచర జగత్తులోనూ ఇంకోడెవడు లేడు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము అనేది స్వర్గ సుఖం కన్నా కూడా మిన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. భూలోకంలో కళ్యాణపురం అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పురాన్ని ఏలేటటువంటి మహారాజు తన కుమార్తెగా స్వయంవరం ప్రకటించాడయ్యా. ఆ కుమార్తె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆవిడ్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి ఆవిడ శ్రీహరిని తప్ప అన్యులను వివాహం ఆడను అని అంటూ ఉన్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ యొక్క హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకోవయ్యా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆవిడతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డటువంటి వాడు ఆ మాయ నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఉంది, కాని సంసారంలో పడినటువంటి వాడికి దానిలో నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఏదీ కూడా లేదు. సారము లేనిదే సంసారము అని పండితులు చెబుతూ ఉంటారయ్యా. సంసారివై మాయలో గనక పడ్డట్లయితే నేను రక్షించేవాళ్ళు ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించినటువంటి నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయ ఈ రెండింటినీ కూడా జయించినటువంటి వాణ్ణి నేను. ఇప్పటి వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు, ఈ ఒక్కటే అడుగుతూ ఉన్నాను, నీ హరిరూపాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుంచి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది ఈ స్వయంవర మండపానికి విచ్చేశారు. వాళ్లందరూ కూడా రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగినటువంటి కిరీటాలు ధరించారు. వారు ధరించినటువంటి వజ్ర వైడూర్యముల యొక్క కాంతులతో స్వయంవర మండపం అంతా కూడా కొత్త కొత్త కాంతులు ఎనుతూ ఉన్నది. స్వయంవర మండపంలో ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు. ఆవిడ హరినే వివాహం చేసుకుంటా అన్నది. నారదుడు కూడా హరిరూపమే ధరించి వచ్చాడు. ఆ అందాలు అలసి తప్పకుండా తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఓ చోట కూర్చున్నాడు. రాకుమార్తె వరమాలను చేత్తో పట్టుకుని వరాన్వేషణలో బయలుదేరింది. ఆవిడతో పాటుగా చెలికత్తెల ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైనటువంటి రాకుమారుల యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇతడు ఫలానా దేశపు రాజు, ఇతడు ఫలానా దేశపు చక్రవర్తి, ఇతను మహావీరుడు అని అతని యొక్క గుణగణాలన్నీ పొగుడుతూ ఉన్నారు. రాకుమారి అన్నీ వింటూ మౌనంగా ముందుకు సాగిపోతూ ఉన్నది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్నటువంటి రాజులు రాకుమారులు అందరూ కూడా మెళ్లకు ముందుకు సాచుతూ ఉన్నారు. మందంగా నడిచిపోతోంది రాజకుమార్తె. అలా నడిచి నడిచి నారదుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చింది. చెలికత్తెలు నారదుని గురించి ఏమిటో చెప్పారు. వరమాల కోసం మెడను కొంచెం ముందుకు వచ్చాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమార్తె. తన మెళ్ళలోనే ఆ మాల వేస్తోంది అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు నారదుడు. గుళ్ళుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాలానికి అటువైపు చూసినటువంటి రాజులంతా కూడా పగడబడి నవ్వటం మొదలుపెట్టారు. రాకుమార్తె ముందుకు సాగిపోయింది. దూరంగా చివరగా కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. అతడే శ్రీ మహావిష్ణువు. వరమాలను ఆయన కండసీమలో అలంకరింపజేసింది రాకుమార్తె. ఈ రాకుమార్తెని కాస్త తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్వయంవర మండపంలోని రాజులు అందరూ కూడా తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం జరిగింది? ఏమీ అర్థం కాలేదు నారదుడికి. చివరికి ఉండబట్టలేక అక్కడ ఉన్న వాళ్లలో ఒకరిని పిలిచి అడిగాడు. వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. దానికి అతను సమాధానం చెప్పాడు. ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు. ఖరీదైనటువంటి ఆభరణాలు వస్త్రాలు ధరించావు, కాని నీ ముఖాన్ని ఒక్కసారి చూసుకోవయ్యా, కోతిలాగా ఉన్నది. అటువంటి నిన్ను రాకుమార్తె ఏ రకంగా ఉరిస్తుందనుకున్నావయ్యా? నువ్వు ఈ స్వయంవరానికి ఎలా వచ్చావు అని ఎగతాళి చేశాడు. నారదుడికి విషయం అర్థమైంది. తనకు శ్రీహరి రూపాన్ని ఇమ్మంటే ఆ హరి కోతి రూపాన్ని ఇచ్చాడు. ఈ కారణంగా సభలో తీరనటువంటి పరాభవం జరిగింది. వివాహం జరగలేదు సరే, ఎదురు పరాభవం కూడా జరిగింది, తలవంపులైంది. దీనికి కారణమైనటువంటి ఆ విష్ణువును క్షమించకూడదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వు ఇంత మోసం చేస్తావు అని నేను అనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చినటువంటి రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు నేను శాపం ఇస్తూ ఉన్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తరలిల్లిపోతూ ఉన్నానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు అనుభవిస్తావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ కోతి మూకల వల్లనే నీకు కష్టకాలంలో సహాయం జరుగుతుంది. ఆ కోతి మూకలే నీకు అండగా ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించిందయ్యా. హరిరూపం కావాలి అని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అనే కదా అర్థం. ఈ మాత్రం నీకు తెలీదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం అనేది నీకు తగినటువంటిదేనా? ఒక్కసారి ఆలోచించవయ్యా, నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావయ్యా. నీ శాపము అనేది నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట్లో జన్మిస్తాను. అప్పుడు నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినప్పటికీ నేను మాత్రం నీకు వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. కలహ ప్రియుడవైనప్పటికీ ముల్లోకాలయందు కూడా నువ్వు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు విష్ణువు యొక్క కాళ్ళభయపడి, స్వామి నన్ను క్షమించు, నా తప్పులు మన్నించు, సదా నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులందుకుని, నేను మాయని జయించాను అని అనుకున్నాను, మాయని జయించలేకపోయాను, శివమాయ అనేది చాలా గొప్పది, ఈశ్వర మాయను జయించటము అనేది ఎవరి వల్ల కాదు అనుకుంటూ తీర్థయాత్రలు చేయటానికి బయలుదేరి వెళ్లాడు నారదుడు.
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

0: శీసంచమే త్రపూచమే శ్యామంచామే లోహంచామే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామ ఆపశ్చమే వీరుధశ్చమ ఓషాధయశ్చమే కృష్టపచ్యాశ్చామే కృష్టపచ్యాశ్చామే గ్రామ్యాశ్చామే పశవ ఆరణ్యాశ్చామే విత్తంచామే విత్తిశ్చమే భూతంచామే భూతిశ్చమే యజ్ఞేనా కల్పంతాం వసూచమే వసతిశ్చామే కర్మాచమే శక్తిశ్చమే అర్థశ్చమే యామశ్చమ ఇత్యాచామే గతిశ్చమే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచామ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచామ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం మిత్రశ్చామ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే ధాతాచామ ఇంద్రశ్చమే త్వష్టా ఆచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం పృథివీచామ ఇంద్రశ్చమేంతరిక్షంచమ ఇంద్రశ్చమే ద్యౌశ్చామ ఇంద్రశ్చమే సమాశ్చమ ఇంద్రశ్చమే నక్షత్రాణి చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం
1: అగ్న్యశుశ్చామే రశ్మిశ్చమే దాభ్యశ్చమేధీపతిశ్చమే
0: ఉపాగ్న్యశుశ్చామేంతర్యామశ్చామ ఐంద్రవాయవశ్చామే మైత్రావరుణశ్చామే ఆశ్వినశ్చామే ప్రతిప్రస్థానశ్చ

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Shri Gurubhyo Namah Harihi Om. Om Sahanavato Sahanobhunaktu Sahabiryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Bijasyantarivankuro Jagadidam Prangirvikalpam Punaha Maya Kalpita Deshakala Kalanavaichitra Chitrikrutam. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్య అంతర్ ఇవ అంకురః జగత్ ఇదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. మాయావి ఇవ విజృంభయతి అప అపి మహాయోగి ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్య అంతః ఇన్సైడ్ ది బీజ ఇన్సైడ్ ద సీడ్ ఇవ అంతః ఇవ అంకురః ది స్ప్రౌట్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద బీజ. As the sprout, the power to sprout exists inside the seed. Jagat idam, this jagat also. Prag nirvikalpam, before this creation it was nirvikalpa, without any changes, without any choices, without any transformation in the seed form, avyakta form. పునః అగైన్ మాయాకల్పిత దేశకాల కలనా బికాస్ ఆఫ్ ది మాయా ది సూపర్ ఇంపోజిషన్ కల్పిత బికాస్ ఆఫ్ ది ఇమాజినేషన్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ మాయా ఆన్ ది మాయా. వాట్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ దేశ కాల కలనా ఆల్ దీస్ డిఫరెంట్ వేరీ థింగ్స్ దేశ కాల ది టైమ్ స్పేస్ all these picture they can they are superimposed on the maya because of what vaichitra vichitrikritam and how is this desha kala kalana this group of desha and kala this space time this variety how is this vaichitra vichitrikritam it is painted in different varied form vaichitra vaichitra means vichitrasya bhava vaichitra it is a Vichitra, very strange, different varieties, so many varieties it has produced because of this Maya superimposition. And Mayavi Iva Vijirambhyati, who is this one who has created this kind of Vichitra? A painting should be done by a painter. A creation should be, creation requires a creator. A painting requires a painter. The creation requires a creator. Who is the creator? Maya is the creation, the means for creation. The created is Jagat. The creator is Mayavi Iva, like the Mayavi, like a magician. Vijrumbhayati. Vijrumbhayati, he produces. మాయా తు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరం. అండర్స్టాండ్ ది మాయా టు బి ప్రకృతి అండ్ ది పవర్ ది బిల్డర్ ఆఫ్ దట్ మాయా ఇస్ మాయి మహేశ్వరణ మహేశ్వర ది ఇన్ వన్ హూమ్ దిస్ మాయా ఎగ్జిస్ట్ ఇస్ మహేశ్వర సూపర్ ఇంపోజ్డ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్ బికాస్ దిస్ మాయా మీన్స్ ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్ దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ విజృంభ్యతి లైక్ మహాయోగివ మహాయోగి ఇవ యోగి ఎ పర్సన్ హూ హ్యాస్ ది సూపర్ న్యాచురల్ పవర్స్ క్యాన్ క్రియేట్ థింగ్స్ బికాస్ హీ హ్యాస్ ది ఫైవ్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండర్ హిస్ కంట్రోల్ లైక్ దాట్ దిస్ మహా దిస్ దిస్ ఈశ్వర దిస్ దక్షిణామూర్తి ఈస్ మహాయోగి లైక్ అ గ్రేట్ magician, like a great rishi, yogi, he creates. Creates because of whom? Because of what? Because a yogi creates, there presupposes, that creation presupposes a desire or hatred, something. If he creates something or destroys something, that presupposes desire or hatred. Creation also may be because of hatred. So, there can be any reason for that. See, Vishwamitra created Trishanku Swarga, a Swarga in between the Swarga and the Jagat. Because this Trishanku, this person called Trishanku, he wanted to go with this body, this physical body to Swarga. And Indra threw him out of Swarga and he was falling down, tumbling down from Swarga. So, because Vishwamitra had sent him, when he saw this fellow tumbling down from Swarga, he said, okay, stop there. With his magical power, he stopped him. And he created a Swarga in between. It's called Trishanku Swarga. So, like that, that creation is because of hatred. It's not because of love for Trishanku. It is for hatred of Indra. Okay, I'll teach you a lesson. I can create my own Swarga. I'll create my own Swarga. He'll create it. So, any creation or destruction can be for love or hatred in each way. So, Mahayogiva. So, what is this cause? What is the cause for this creation to come into picture? This creator, Yogi Ishvara, why did he create this? Svechaya. He has no, there is no trigger for him to create. In his own desire, he created without any prodding from anything. Tasmai Shri Guru Murtaye Namaidam Shri Dakshina Murtaye. To that Guru Murti, Shri Dakshina Murti, I do salutations. I salute, I do prostrations. Yasyaiva Sphuranam Sadatmakam Asat Kalpartha Gambhasate. Sakshat Tattvamasiti Vedavachasa Yobodayatyashrutan. Yat Sakshat Karanat Bhavena Unat Avrittir Bhavambho Nidhau Tasmai Shri Guru Murtaye Namaidam Shri Dakshina Murtaye. All the other shlokas will have this. Tasmai Shri Guru Murtaye Namaidam Shri Dakshina Murtaye. To that Guru Murti, I salute. To that Dakshina Murti, who is the Guru Murti, I salute. Yes, yaiva Sphuranam.

జగద్రూప వృక్షమని, ఈ జగత్తు అంతా కూడా వృద్ధి చెందేది ఛందాంసి యస్య పర్ణాని అని చెప్పినట్లుగా వివిధ కర్మజాలానువిద్ధ సంసార వృక్షాత్మకత్వేన అన్నారు. ఇక్కడ వేదమంత్రములను ఆధారం చేసుకుని కర్మలన్నీ ఆధారపడినాయి. ఈ కర్మల వల్ల విశ్వమంతా పుష్టి జరుగుతుంది. విశ్వం పుష్టికి మనకి గీత గొప్ప మార్గం చెప్పింది. ఏమని? యజ్ఞము ద్వారా విశ్వం పుష్టి జరుగుతుంది అని. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. అక్కడ దాకా మనం వచ్చాం. అన్నానికి పర్జన్యం కారణమైతే పర్జన్యానికి యజ్ఞం కారణం, యజ్ఞానికి కర్మ కారణం, కర్మకి వేదం హేతువు అన్నారు. వేదాధారంగా చేసే కర్మలు. అందుకే ఛందాంసి యస్య పర్ణాని అంటే వైదికమైనటువంటి మంత్రముల ఆధారంగా చేసే కర్మల వల్ల జగద్రూప వృక్షం వృద్ధి చెందుతుంది అనేటువంటి భావం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ వృక్షస్వరూపుడై ఆ వేద మంత్రములు అనేటటువంటి పర్ణస్వరూపుడై ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము అని చెప్పి పశువునాం పతయే నమః అన్నారు. ఇక్కడ సంసార వృక్షం చెప్పబడింది గనక ఈ సంసారంలో ఉన్న వారందరూ కూడా పశువులే. ఇది విశేషం. మనకు పశువ అని తిడితే చాలా కోపాలు వస్తూ ఉంటాయి కదా, కానీ ఆ తిట్టినప్పుడే మనం ఆనందించాలి. ఎందుకంటే మనం ఎవరమో గుర్తు చేస్తున్నాడు పరమేశ్వరుడు. అక్కడ పశుత్వం చాలా గొప్ప విషయం. దాన్ని గుర్తు చేసుకోవడం జ్ఞానం రావడానికి హేతుకుట. జ్ఞానం గురించే పరమేశ్వరుడు ఒకప్పుడు చెప్పిన విషయాన్ని మనం వివిధ సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. శివతత్వం చెప్పేటప్పుడు ఈ పశునాంపతే నమః అనే నామాన్ని రుద్రం చాలా విశిష్టంగా ప్రయోగించింది. అందుకే భక్తులు చాలా మంది పశుపతి అనే నామాన్ని స్వీకరించారు. ఆదిశంకరులు కూడా పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని అంటారు. నువ్వు పశుపతివి కనుక పశువులకి పాలకుడు అని తెలిసినప్పుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే నన్ను మించిన పశువు ఎవడు ఉంటాడు స్వామి. అందుకు పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అని చెప్పారు. ఇలాగా పరమేశ్వరుడు పశుపతి అని తెలుసుకోవాలి. అదే జ్ఞానంట. జ్ఞానం అంటే పాశుపత జ్ఞానం అని ఒక జ్ఞానం చెప్పబడుతూ ఉన్నది. అది పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం. పశు పాశపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అన్నాడు ఆయన. పశువు పాశము పతి ఈ మూడింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పాడు. పశువులు అంటే పాశముల చేత బంధింపబడే వారిని పశువులు అని అంటారు. ఇప్పుడు పశువు అనగానే ఇప్పుడు రెండు అర్థం తెలిసాక రెండు ఐటమ్స్ గుర్తొచ్చే మనకి. మనము మనల్ని బంధించేవి పాశములు. పాశముల చేత బంధింపబడేవాడు పశువు. ఈ పాశాలు తగిలించుకున్నాం కానీ విడిపించుకోవడం మనకు చేతనవదు. పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత. మన కర్మ చేయడం తెలుసు గాని కర్మ యొక్క ఫలాన్ని మనం తెచ్చుకోలేం. ఆ విషయమే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచనా అని గీతలో చెప్పడం. దీన్ని మనం పొరపాటున అర్థం చేసుకుని కర్మ చేసేది వెంట ఫలితం మన చేతిలో లేదుట అని అంటూ ఉంటాం. ఉన్నాదో లేదో ఎవరికి వాడే ఆలోచించుకోవచ్చు. కర్మ చేయడం వరకే, వాడు చేసిన కర్మకి తగిన ఫలితం పరమేశ్వరుడు ఇవ్వాలి. ఈ వ్యవస్థ మనం చూస్తే ఒక ఆఫీసులో ఉద్యోగ కర్మ చేయడం వరకే చేస్తాడు. వాడికి ఫలితం ఎవరిస్తున్నాడు? పై అధికారి ఇస్తున్నాడు. వాడేమిటో స్టడీ చేసి. ఈ అధికారి స్టడీలో లోపం ఉండొచ్చు కానీ ఆ అధికారి స్టడీలో లోపం ఉండదు. ఏ జీవుడు ఏ కర్మ చేశారో వాడికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు ఆ ఫలితం వాడి కర్మానుగుణ రూపంతో ఉంటుంది. ఆ విధంగా ఇచ్చే ఫలితం రెండు విధాలు, బంధ మోక్ష రూపములతో ఉంటుంది. బంధన హేతువులైనప్పుడు బంధాన్ని కలిగిస్తాడు వాడు. బంధమోచనానికి తగిన విధంగా ఉండగలిగితే విడిపించేవాడు ఆయనే. తాడు తగిలించకపోతే ఒక ప్రమాదం, తాడే లేకపోతే కొన్ని ప్రమాదాలు ఉంటాయి. అవి ఎటు వెళుతుందో తెలియదు. అందుకు తాళ్ళు ఉండాలి. అందుకు అయితే ఈ తాడు ఎలా ఉండాలి? రెండు విధాలు. ఇప్పుడు కొందరు నెక్ టైని పెట్టుకుంటారు. అది నెక్కకి టైగా అందంగా ఉంటే పర్వాలేదు, మరీ టైట్ అయితే నెక్కే మిగలకపోవచ్చు. అందుకు దేన్ని ఎంత బిగించాలో అంత బిగింపు. ఆ బిగింపు మళ్ళీ వీడిని ఇంకా ఎన్నో బిగింపులకు తీసుకెళ్లకుండా బిగించి, ఈ బిగింపుతో వీడిని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పి, మళ్ళీ వాడు తెలుసుకుని నేను పాశముల చేత బంధింపబడ్డాను అని తెలుసుకుని, స్వామి ఈ పాశములు తొలగించవయ్యా అని వేడుకుంటే ఆయనే పాశ విమోచనకర్త కూడా. ఇది చెప్పడానికి కర్మ ఫలప్రదాత, కర్మబంధ మోచకుడు రెండు ఆయనే. అందుకు పశు పాశ విమోచని అనే నామం మనకి లలితా సహస్రనామాల్లో కనబడుతుంది. అయ్యవారి నామాలు అమ్మవారి నామాలు ఒక్కటేనండి, ఇద్దరు లేరు గనక. పరమేశ్వరుని యొక్క శక్తే కదా, ఆయన చేసే పనులన్నీ ఆవిడవి. చేసేడు అంటే ఆవిడ వచ్చిందనే అర్థం. అందుకే ఇద్దరి పేర్లు ఒకటే, పశుపతి. ఇదే పాశుపత జ్ఞానం అంటే పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. అందుకు పశువు నాం పతయే నమః అనే నామం
ఈ వృక్షపరమైన దాంట్లో చెప్పడంలో అంతరార్థం ఏంటంటే, సంసారము వృక్షం గురించి చెప్తున్నాడు గనక, ఈ సంసారంలో ఉండే ప్రతి జీవి కూడాను పశువే. ప్రతి వాడికి ఒక పాశం ఉంటుంది. ఆలోచిస్తే ఎన్ని పాశాలున్నాయో మనకు మనం తలంచుకుంటే మనకే బోల్డ్ తాళ్ళు. ఈ తాళ్లలో కూడా వెరైటీలు ఉన్నాయండి. తూనీకి ఒక తాడు కడతారు, ఆ తాడు చిన్నప్పుడు ఆడేవాళ్ళందరూ, ఆ తాడు వేరు. అలాగే కుక్కకి కట్టే తాడు వేరు, గేదెకి తర్వాత ఆవురికి కట్టే వేరు, యోనుక్కి కట్టే తాడు వేరు. వాటి యొక్క బలం బట్టి వాడు తాళ్ళు డిసైడ్ చేస్తాడు పశువుకి. అలాగే ఆయా జీవుడి యొక్క స్థితి బట్టి వాడికి తాళ్ళు డిసైడ్ అయి ఉంటాయి. ఇలాగ బంధించి తిప్పుతూ ఉంటాడు. ఈ తాళ్ళు ఎన్ని రకాలు, పాశుపత విజ్ఞానం ఒకటి ఉంది మనకి, పాశుపత మతం ఒకటి ఉంది మనకి. పాశుపత మతం అనగానే అదేదో కేవలం అనుష్ఠానాలకి వాటికి సంబంధించిన మతమే కాదు, ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. మన ఉపాసనలన్నీ కూడా తత్వశాస్త్రములు బాగా పరిశీలించితే, బయటకు చూస్తే ముందు మనల్ని బాహ్య దృష్టి గల మనల్ని ఒక అనుష్ఠానంలో డిసిప్లిన్లో ఉంచడానికి పూజా పునస్కారాల్లా కనిపిస్తాయి, కానీ చెయ్యగా చెయ్యగా అవి తత్వశాస్త్రంగా పరిణమించిపోతాయి. అదే భారతీయ మతంలో ఏ సంప్రదాయంలోనైనా ఉన్న విశిష్టత. దేంట్లోకి మీరు వెళ్ళండి, శాక్తేయంలో కానీ గాఢాపత్యంలో కానీ సౌరంలో కానీ వైష్ణవంలో కానీ శైవంలో కానీ, శైవంలో బహుశాఖలు. ఈ శాఖల్లో పాశుపతమని అత్యంత ప్రాచీన శాఖ ఒకటి ఉన్నది. ఈ పాశుపతానికి ఆది అగస్త్య మహర్షి అని చెప్తారు. ఆ తర్వాత లకులీశుడనే మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయన గుజరాత్ రాష్ట్రంలో దీన్ని వ్యాప్తి చేసినటువంటి వాడు. అలా లకులీశ పాశుపతము అని చెప్పబడుతున్నది. ఈ పాశుపత సంబంధమైన శాస్త్రములు చాలా ఉన్నాయి. అందులో పాశములు అంటే చెప్తూ పాశముక్త స్వయం శివ అన్నారు. పాశంతో ఉంటే జీవుడు, పాశం లేకపోతే వాడే శివుడు అని చెప్పింది. అంటే చివరికి అద్వైతం రేపు తీసుకెళ్తుంది. పాశం ఉన్నంత కాలం ద్వైత భావన ఉంటుంది, పాశం తొలగితే అద్వైత భావనలోకి వెళుతున్నాడు. ఎన్ని పాశములు అంటే, తాను ఫలానా దేహంలో ఉన్నాననుకోవడం ఒక పాశం, అలాగే తాను ఫలానా జీవుణ్ణి అనుకోవడం ఒక పాశం, ఇంకా దానికి తోడు ఆ అహం అనేది ఒక్కడ ఏర్పడిన తర్వాత దాని చుట్టూ ఎన్ని పాశాలు ఏర్పడి ఆ పాశములే నేను అనే భావనలోకి కూడా వెళుతాడు. దేహమనే పాశమే నేను అనే భావన నుంచి బయటకు రావడం మహాకష్టం. అంటే తాడే నేను అనుకోవడం లాంటిది. అయితే అసలు తాళ్ళు లేకపోతే ఒక ప్రమాదం ఉంది. మన కాలుకి దెబ్బ తగిలితే బ్యాండేజ్ కడతారు. బ్యాండేజ్ కట్టినప్పుడు కాలుకి బ్యాండేజ్ కట్టారు అనేది తెలిస్తే పర్వాలేదు. అలాగని బ్యాండేజ్ వేరు కాలు వేరు, బ్యాండేజ్ అక్కర్లేదు అనుకుని తీసేసామనుకోండి తర్వాత కాలు మిగలదు. అందుకు కాలు నయమయ్యే వరకు బ్యాండేజ్ ఉండాలి. అయితే మనం బ్యాండేజ్ 15 రోజులు అలవాటైపోయి ఆ బ్యాండేజ్ కూడా కాల్లో భాగం అనుకుని 16 రోజులు తీసేస్తుంటే ఏడుపు మొదలు పెట్టామనుకోండి, అయ్యో బ్యాండేజ్ తీసేస్తున్నారా అని, అదొక అజ్ఞానం మళ్ళీ. అంటే బ్యాండేజ్తో బంధం ఎలా ఉండాలి, అది ఉండాలి మళ్ళీ అది తాను కాదు అన్నట్టు ఉండాలి. అలాగే జీవన వ్యవహారం కూడా, ఇవన్నీ కూడా మనం ఎప్పుడో చేసుకున్న కర్మబంధములనే జబ్బులు తగ్గించుకోవడానికి అనుభవం కోసం ఇవ్వబడ్డవి అని తెలుసుకుని సాక్షి మాత్రంగా వాటిని స్వీకరిస్తూ తన సాధన తన అసలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే క్రమంగా ఆ డాక్టర్ ఉన్నాడే, ఆ డాక్టర్ ఇంకా నయమైపోయింది లోపల కాలంటాడు బ్యాండేజ్ తీసి పారేస్తాడు. అదే పశుపాశు విమోచనం అంటే. అర్థమైంది కదా? ఆ విధంగా మనం బ్యాండేజ్ని మనం అనుకోకూడదు, ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగా ఇన్ని ఎన్ని పాశములు ఉంటాయి అంటే, ఘృణ లజ్జా భయం శంక జుగుప్సా చేతి పంచమీ కులం శీలం తథా జాతి అష్టాపాస ఇతి స్మృతాహ అని పాశుపత శాస్త్రం మనకి చెప్తూ ఉన్నది. ఎన్ని రకాల పాశములు ఉంటాయో, ఘృణ అంటే ద్వేషం, లజ్జ భయం శంక జుగుప్స అటు తర్వాత కులం శీలం జాతి, ఇవన్నీ మొత్తం 8 పాశములని చెప్పాడు. వీటితో తాను ఐడెంటిఫై అయిపోతూ అవే వీడు అనుకుంటూ ఉంటాడు. అయితే వీటిని వదిలేయాలా? వదిలేస్తే ఎందుకు బ్యాండేజ్ చెప్పిన కథలాగా వస్తుంది. ఇది అర్థం కాక కొందరు కులం జాతి ఇవన్నీ ఆత్మకి లేవండి అని బ్యాండేజ్లు వదిలేశారు. మళ్ళీ కుంటిగాళ్లే మిగిలే, అవన్నీ వదిలేయమని కాదు. అక్కడ ఆ బ్యాండేజ్ని ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటున్నామో, వ్యవహార ప్రకల్పిత అని చెప్తోంది ఉపనిషత్తు. ఇవి నీ వ్యవహారం ఉన్నంతకాలం ఉండాల్సిందే. కనుక ఆ ఉపాధిగతమైన మర్యాదను నువ్వు చూస్తూనే ఈ జీవుడికి ఈ ఉపాధి నైజము కాదు, స్వాభావికము కాదు అనే విషయం తెలిసి స్వభావత స్వతసిద్ధంగా అతడు శుద్ధుడు అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ శుద్ధతను ఎల్లవేళలా సాధనతో తెలుసుకుంటూ దేనితో తెలుసుకుంటున్నాడో దాన్ని తల్లీనం చేసి తాన్మయ స్థితికి తీసుకువెళ్ళాలి ఆ బుద్ధిని. అది క్రమంగా పాశుపత జ్ఞానం అంటే ఇంత అంతరార్థం ఉన్నది.
కనుక ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది పశువులు అంటే

0: తిరుగుతుంటే మరి వాటికి తాడు లేదు కదండి అంటే ఆ పశుపాలకుడు వాటికి తాడు కట్టే ఉంచుతాడు, తన చూపు అనే తాడైనా కట్టించుతాడు, ఆ చూపు మేర దాటితే మళ్ళీ పట్టుకుంటాడు వాటిని. కనుక ఆయన బంధం ఎప్పుడు ఉంటుంది.
1: అంత ఒక్క కథాన్ని ఎందుకు భావిస్తున్నామంటే శివానుభవం కోసం తాపత్రయం ఇదంతా కూడా. శివానుభవం అంటే ఈశావాస్యమిదం సర్వం అనే భావన మనలో దృఢపడడానికి వీటిని ఎల్లవేళలా మననం చేయాలి, వినాలి. అదే ప్రయోజనం వీటన్నిటికీ కూడా. నమస్సస్పింజరాయ, ఇక్కడ ససితి బాలతృణమిచ్చతే పింజరి ఇది పీతరక్త సంకీర్ణ వర్ణ అని అర్థం చెప్పారు. దీనిని బాలతృణముల వలే పసుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్నటువంటి వాడు అని వర్ణించారు. సస్పింజరాయ అంటే బాలతృణములు అంటే లేత గడ్డి పరకలు అని అర్థం. ఆ లేత గడ్డి పరకల వలే ఉన్నట్టయన. పింజర వర్ణం అంటే సంకీర్ణ వర్ణం, అనేక రంగులు కలబోసుకున్న వర్ణాన్ని పింజర వర్ణం అని అంటారు. ఇలా సస్పింజరాయ అంటే బాలతృణముల వలే ఉన్నటువంటి వాడు. అంటే మనకు లోకంలో రకరకాల గరికపోచలు కనిపిస్తూ ఉంటాయి, రకరకాలు గడ్డి జాతులు చాలా రకాలున్నా వృక్షములనేటువంటి మహాజాతి. ఇప్పుడు మనకు అక్కడేమో వృక్షేభ్యో అనే అతి పెద్దదైనటువంటి విషయం చెప్పాడు, ఇక్కడేం చెప్తున్నాడు సస్పింజరాయ అని అతి చిన్నదైన విషయం చెప్తున్నాడు. వృక్షాలన్నీ పెద్దవి కనుక వాటిలోనే ఉంటాడా పరమేశ్వరుడు అంటే కాదయ్యా, మన ఎవరం పట్టించుకొని గడ్డిపోచల్లో కూడా ఆయన ఉంటాడని చెప్తున్నాడు. నమస్సస్పింజరాయ, ఆ సస్పింజరలో అనేక రకాలున్నాయి. మీరు పరిశీలించి చూస్తే పూర్తి ఆకుపచ్చ వర్ణంతో ఉంటాయి, రకరకాల వర్ణాలతో మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి చూడాలంటే అరణ్యాలకు వాటికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా మనం చూడగలం. ఇలా రకరకాల వర్ణములతో ఉన్నటువంటి గడ్డి పరకల రూపంలో ఉన్న పరమేశ్వరునికి నమస్కారము అని వివరిస్తున్నారు ఇక్కడ. అంటే వృక్షములు చూసినప్పుడే స్వామిని గుర్తు తెచ్చుకోవడం కాదు, గరిక పోతలు చూసినా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే వాళ్ళ అబ్బాయి గారికి అవి చాలా ఇష్టంట. గణపతికి గరిక పోచలు వేస్తే చాలండి. మన దేవుళ్ళకి గరిక పోచలు వేయమంటారు, జిల్లేడు పువ్వులు వేయమంటారు, ఉమ్మెత్త పువ్వులు వేయమంటారు. ఇవన్నీ చెప్పినప్పుడు తుమ్మి పువ్వులు, వీటికి ఎవడు కల్టివేషన్ చేయక్కర్లేదు, గార్డెనింగ్ చేయక్కర్లేదు, ఇవి వాటిని రవే పెరుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? అలా పెరిగిన వాటి మీద మనకు నిర్లక్ష్యం ఎక్కువ. వాటందరూ పెరుగుతూ ఉంటే ఆ జిల్లేడు పొదలండి అంటాం, ఉమ్మెత్త చెట్లండి అంటాం, కానీ శివుడు అవి నెత్తి మీద పెట్టుకుంటున్నట్ట. అంటే మనం పట్టించుకొని వాటిని కూడా పట్టించుకునేవాడు ఆయన గనక ఆయన పట్టించుకుంటున్నాను, వీటిని పట్టించుకుంటాం మనం. గణపతికి గరిక పోచలు వేస్తే చాలా ఇష్టం ఆయనకి. ఆయనే చెప్తాడు గణేష్ పురాణంలో, బంగారు పువ్వులు తెచ్చినా నెత్తి మీద పెట్టినా నేను సంతోషించానయ్యా, ఒక్క రెండు దూర్వాలు తీసుకొచ్చి వేయండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తానన్నాడు ఆయన. అంత దయామయుడు అంటే వాళ్ళ అబ్బాయి గారు కదా, అందువల్ల ఆయన గుణాలు ఇక్కడ వచ్చేసాయనమాట ఆయనకి. ఆ సులభ ప్రసన్నత, ఏదిచ్చినా సంతోషించే లక్షణం, చివరికి గరికపోచలు కూడా. అందుకు సస్పింజరాయ, మన దేవతలకి ఇన్ని రకముల పువ్వులు ఇవన్నీ పెట్టడం, దానిలో ఆధ్యాత్మిక రహస్యాలు అటు ఉంచి అవి చిన్నప్పటి నుంచి మనకు తెలియడం వల్ల మన దృష్టి ఎటువంటి మాది వాటి మీదకి వెళుతుంది, చుట్టూ ఉన్న చెట్ల మీదకి వెళుతుంది. వినాయక చవితి వచ్చిందంటే 21 పత్రాలు ఏరుకోవడానికి అప్పుడు పిల్లలు వెళ్ళేవారు, ఇప్పుడు ఒక్క పత్రం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పత్రాల పేర్లు తెలియవు, వాడేవేవో ఆకులు అమ్మితే అవే చదవడం, ఒక పత్రం వేసేది ఒక పత్రం. కానీ మనకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, ఇది కేవలం విషయాంతరం అనుకోవద్దు, భారతీయులు ప్రతి దాంట్లో ఎంత అంతరార్థాలు పెడతారో చూడండి. ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఉన్నాయి, పక్కన పెడదాం, జ్యోతిషాస్త్ర రహస్యాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. కానీ పిల్లలు అందరూ గణపతి పిల్లల దేవుడు, పిల్లయ్యారంటారు తమిళనాడులో, గణపతి పిల్లల దేవుడు. ఎందుకంటే ఆయన పిల్లవాడు కదా, బాల గణపతి. ఆయన పూజించడానికి పిల్లలు బయలుదేరిపోయేవారు ఒక సంచి పట్టుకుని. ఇక్కడ పెద్దవాళ్ళందరూ గుర్తొచ్చుంటుంది వాళ్ళ బాల్యం. పాపం ఇప్పుడు పిల్లలకు గణపతి పూజ ఇవన్నీ పాపం ఏం పడతాయిలేండి. మనం బలవంతంగా కూర్చోబెడితే 4 ఆకులు అనబడేవేవో వేసిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పత్రములు తెచ్చేటప్పుడు వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తెచ్చేటప్పుడు 21 పత్రాలను వాడు ఐడెంటిఫై చేయగలిగంటే ఎంత బోటని వాడికి తెలిసిపోయింది చెప్పండి. చెట్లతో పుట్టలతో కలిసి బ్రతికి కలిగే ఒక అద్భుతమైన జీవన విధానం మనకుండేది. ఆ మట్టి, ఆ పొలం దగ్గర పెరిగే మట్టితో గణపతి విగ్రహం చేయాలి, రంగురంగులోని కాదే. ఆ రంగులు కెమికల్స్ పూసి వాటిలో ఏవో కాగితాలు దట్టించి అవి మళ్ళీ నీటిలో కరగనివ్వేసి అవి తీసుకెళ్లి నిమజ్జనం చేసేసి అవి నీళ్లలో కరక్క అవస్థపడుతుంటే మళ్ళీ కొట్టి ఎంత ఘోరాలు చేస్తున్నాం. ఇవన్నీ మన సంప్రదాయాలు కావు, మనవి కానీ మనం ఎదుకొచ్చి పడ్డాయి. సరే, వాటి ప్రయోజనాలు వాటికుంటాయి. కానీ ఆ విధానం చెప్తున్నా, ఈ ప్రకృతిని అంతటిని అక్కడ అందుకు వృక్షేభ్యో హరికేశభ్యో నమస్సస్పింజరాయ, లేత తృణముల రూపములతో ఉన్నటువంటి వాడు అని చెప్పారు ఇక్కడ. ఇది గరిక పోచలని చెప్పడం ఒకటి.

దీనికి శాస్త్రం మనకి బాలతృణవత్ పింజరవర్ణాయా అనే భాష్యకారులు నిర్వచించారు. ఇది ఇటు ఉంచి సూర్యభగవానుడి వైపు మళ్ళీ వద్దాం. ఆయన గారికి అది ఇటు వస్తున్నాం. సూర్యభగవాన్ యొక్క కిరణ జాలములు మీరు చూస్తే అవి కలిసినట్టు ముద్దగా మనకు కనిపించినప్పటికీ ఆ కిరణములన్నీ కూడా మీరు చూసినప్పుడు ఆ రకరకాల రంగులున్న ఆ గరికల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ మాట ఏదో మన కవిత్వంతో చెప్తున్నామని కాదు, పక్కనే త్విషీమతే అనే శబ్దం ఆధారంగా చెప్తున్నాం. త్విషీమతే, త్విషీమతే అంటే కాంతిమంతుడు అని అర్థం. త్విషీమతే కాంతిమంతుడైన స్వామికి నమస్కారం. స్వామి ఎల్లవేళలా కాంతిమంతుడే, జ్యోతిర్మయుడు గనక. ఆ జ్యోతి నుంచి అనేక కిరణాలు వస్తున్నాయి. అలాగే త్విషీమతే అంటే సూర్యరూపుడైన రుద్రుడు ఆ కాంతి కిరణముల్ని ఎలా పంపిస్తున్నాడు, బాలతృణవత్ అంటే గడ్డి పరకలు గడ్డి పోచల వలె ఆ కిరణజాలములు ఆయన చుట్టూ ప్రకాశించుతూ ఉన్నాయని ఒక అద్భుత దృశ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. పైగా అక్కడ లేనిది ఇక్కడ రాదండి. ఆ సూర్యభగవానుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవే భూమి నుంచి ఆవిష్కరింపబడుతున్న వివిధ స్వరూపములుగా. ఇది చిన్న సూత్రప్రాయమైన మాట. ఇది ఆలోచించగలిగే వాళ్ళు దీని మీద ఆలోచిస్తూ ఒక పెద్ద సైన్స్ తయారు చేయొచ్చు. ఆ సూర్యుడిలో ఉన్నవే భూమి నుంచి ఆవిష్కరింపబడుతున్నాయి. అవి ఎలాగో అనేది ఒక పెద్ద సైన్సు. అది ఇంకా అర్థం కావాలంటే వేదాల్లోకి వెళ్ళండి, చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రపంచానికి మళ్ళీ అత్యద్భుతమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు ఇవ్వాలి అంటే వేదాన్ని అధ్యయనం చేయవలసిందే. అలాంటి గొప్ప విజ్ఞానం మనకున్నది గనక త్విషీమతే కాంతిమయుడైనటువంటి వాడు పథీనాం పతయే నమః అంటే పథీనాం అంటే మార్గములకు, పతయే ప్రభు అయిన పరమేశ్వరునికు నమః నమస్కారము. వీటిని ఉభయతో నమస్కార మంత్రములు అంటారు. ఒక్కొక్క మంత్రానికి రెండు వైపులా నమస్కారం ఉంటుంది. ఇక్కడ నమస్సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః, ఉభయతో నమస్కారములు అని అంటారు ఇక్కడ. ఈ నమస్కార మధ్యంలో ఉన్న మంత్రంలో మీకు ఈ గడ్డి పరకలు త్విషీమతే పథీనాం పతయే నమః, మార్గములకు పతి. అంత గొప్ప మాట అండి. ఇది తలంచుకుంటే మనం ఏ మార్గంలో వెళ్ళినా మనకు భయం ఉండదు. ఎందుకంటే మార్గములకు పతి ఒకటి ఉన్నాడు కదా, అది మనకు తెలుస్తుంది. మార్గములకు పతి అని ఎందుకన్నారు అంటే అనేక మార్గాలు ఉన్నాయి మనకి. గమ్యం ఒకటి అవ్వచ్చు కానీ మార్గాలు బోలుడు లెక్కలే. ఎన్ని మార్గాలు, అన్ని మార్గాలు ఉన్నాయి కనుకనే నిన్న మొన్న కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఇక్కడ రావడంలో. వాడు ఒక్కొక్క మార్గంలో తీసుకెళ్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ ఎన్ని పథములున్నాయి ఇక్కడికి రావడానికి. మన కర్మ కొద్దీ ఏదో మార్గంలో పోయి చాలా దూరం వెళ్ళిపోవచ్చు, కర్మ బాగుంటే దగ్గర దోవలో పడచ్చు. అలా ఉంటాయండి. అందుకోసం ఎవరిని అనడానికి ఏం లేవు, కర్మలే నడిపిస్తే మార్గాల్లోకి. ఇన్ని మార్గములు మలచిన వాడు పరమేశ్వరుడే. కొందరు మార్గాలు తప్పిపోతారు, ఆయన వైపు నడుస్తూ ఉంటారు, దారి తప్పిపోతూ ఉంటారు. ఆయనే ఏ గురు రూపంలోనూ వచ్చి మళ్ళీ సరైన తవలో పెడుతూ ఉంటాడు. అందుకు పథీనాం పతయే నమః ఈ ఒక్క మాటను తలంచుకుంటే దారి తప్పే వారిని కాపాడేవాడు అనే ధైర్యం మనకి లభిస్తుంది కదా. అందుకే ఎప్పుడైనా సరే పథీనాం పతయే నమః మర్చిపోవద్దు. అంటే నడుస్తున్నప్పుడు అనుకోవాలండి, పడుకున్నప్పుడు అనుకున్నవాళ్ళండి, అంటే నీ బ్రతుకు నడుస్తున్నంతకాలం అనుకోవాలంతే. మనం మన జీవితం ఉన్నంతకాలం పథీనాం పతయే నమః. ఎన్ని మార్గాలండి బాబు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆఖరి ఆధ్యాత్మిక సాధనలో బోరుడు మార్గాలు. ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే కాదు కాదు కాదు, ఈ మార్గాన్ని కన్సీడ్ చేసేవాళ్ళు ఎక్కువ కలికాలంలో. ఎవరిని దేని ఎందు చిన్నగా ఉండనివ్వరు. అటు వెళ్ళిపోతూ పూజ చేస్తుంటే అబ్బా పూజల్లో ఏమి లేదండి, ధ్యానంలో అంతా ఉందంటాడు. పోనీ ధ్యానంలోకి వెళదామా అని అటు వెళ్తే ఇవేం అక్కర్లేదండి, యజ్ఞాలు చేస్తే చాలంటాడు. యజ్ఞం వేయబడితే మరొకటి, అవి అక్కేం అక్కర్లేదని మా గురువుగారు చెప్పారు, గాలి తీస్తూ ఉంటే చాలటాను మరొకటి. ఇలాగైతే వాడు ఏం తీయాలో తెలియక అన్ని మనుషులకు దగ్గర కూర్చుండి బెటర్ అనిపిస్తుంది వాడికి. ఇలాగా ఇలాంటి కన్ఫ్యూజన్లో మనకి ఏకైక దిక్కు పథీనాం పతయే నమః, ఆ పరమేశ్వరుడే దిక్కు అనుకోండి, తరించిపోతాం. ఇది కూడా మీకు సూర్యపరమైన అర్థం. ఎందుకంటే సూర్యుడే లేకపోతే తోవలేవు అవునా లేదా. పైగా విశ్వమంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన దారులు వేశాడండి. ఇది చాలా గొప్ప సైన్స్ ఉంది ఇందులో, విజ్ఞానం. ఇది వైదిక విజ్ఞాన ఆధారం. ఇదేదో ఇప్పటిదేదో సైన్స్ చదివి వేదానికి అన్వయించడం కాదు. వేదం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను పెద్ద సైన్స్ ఏం చదువుకోలేదు. వేదం ఒప్పుకున్న సైన్స్ని నేను ఒప్పుకుంటాను, అంతేగాని సైన్స్ ఒప్పుకున్న వేదం కాదు. ఇక్కడ మనకి ఈ సైన్స్ నిన్న మొన్నటిది, మళ్ళీ రేపు తప్పు దిద్దుకుంటుంది. వేదమా ఈ సైన్స్లన్నిటికీ సైన్స్ కనుక వేదం ఒప్పుకుంటే మనం ఒప్పుకోవాలి. ఈ సైన్స్ ప్రకారం ఆ వేదం తప్పంది అంటే ఇంకా ఈ సైన్స్ ఎదగలేదని అర్థం. ఇంకా ఎదగండి తెలుస్తుంది మీకు. అంతేగాని సైన్స్తో వేదాన్ని సమర్థించాలని తాపత్రయం నాకేమీ లేదు. వేదం చెప్పింది కనుక నమ్మడమే, ఆ దేశంలో పుట్టాము కనుక. ఇలాంటి వైదిక మత ఆధారంగానే ఇక్కడ మన నిర్వచనం చెప్తే సూర్యమండలం నుంచి భూమి వైపు ఎన్ని రకముల మార్గములున్నాయో వేదం వర్ణించింది, అర్థం కాకపోతే పురాణాలు వర్ణించి, అర్థం కాకపోతే భగవద్గీత వర్ణించింది.
ఎన్ని రకముల మార్గములున్నాయో అక్కడి నుంచి మనకి భూమి వైపు ప్రసరించుతున్నటువంటి సౌరశక్తి వివిధ కిరణ మార్గముల నుంచి వస్తుంది. ఆ కిరణ మార్గములే మనకు సస్పింజరాయ అని మొదట వర్ణించబడ్డాయి. ఈ కిరణ మార్గముల నుంచి బహుశక్తులు ఇక్కడ వస్తున్నాయి. ఈ కిరణ మార్గాలను ఎన్ని రకాలుగా వేదం భావించిందంటే ఆశ్చర్యచకితులమైపోతామండి మనం. ముందు తోవలని చెప్పింది. ఈ తోవలు ఏంటండి, బట్వాడా రవాణా చేయడానికి కదా తోవలన్నీ కూడా. ఇక్కడ ఉన్న వస్తువును అక్కడ చేర్చడానికి తోవలు ఏర్పడ్డాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కోసం తోవలు ఏర్పడ్డాయి. అలాగే ఆ పరమేశ్వరుడైన రుద్రుడు ఆ సూర్యమండలం నుంచి పృథ్వీ వైపు అనేక త్రోవల్ని ఏర్పరిచి పంపిస్తున్నట్ట. ఈ త్రోవల నుంచి ఏవి రవాణా అవుతున్నాయంటే మన బ్రతుకు కావలసినవన్నీ రవాణా అవుతున్నాయి. అలా నిత్యం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందండి అక్కడ. అక్కడున్న సిస్టమ్సే ఇక్కడ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడున్నవే ఇక్కడ ఆవిష్కరించి బుద్ధులు పుడతాయి. ఎందుకంటే ఆ వెలుగులతో బతుకుతున్నాం కనుక. అన్ని స్కిల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి మనకి. అనేక స్కిల్స్ ఉన్నాయి సూర్యుడిలో. ఆ స్కిల్స్ని ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా పట్టుకుంటుంది. ఆ సూర్యుడిలో ఇంజనీరింగ్ స్కిల్ ఉంది, ఆ సూర్యుడిలో పొయిటిక్ స్కిల్ ఉంది, ఆ సూర్యుడిలోనే స్కల్ప్చర్ చేసే స్కిల్ ఉంది. ఆ స్కిల్సే ఈ సృష్టిలో వ్యాప్తి చెందుతాయి. ఎవడి యొక్క శరీరంలో ఉన్న శక్తి బట్టి ఆ స్కిల్ని రిసీవ్ చేసుకుని వాడు దాన్ని బయటపెడతాడు. అందుకే సూర్యుడు విశ్వవ్యాపకమైన శక్తిని వ్యాపింపజేశాడు. ఆ స్కిల్స్ని ఇక్కడ ఇంకా మీకు వస్తాయి ఇందులో. ఇది పాసాన్ వర్డ్గా వినద్దు, చాలా జాగ్రత్తగా మనస్సులో దాచిపెట్టుకుని ఆలోచించాడు. మీకే తెలిస్తే ఆ రుద్రుడు సూర్యమండలం ద్వారా నైపుణ్యాలన్నింటినీ ప్రపంచం వైపు పంపుతున్నాడు. అందుకే వీధులు ఎలా వేయాలి, తోవలు ఎలా మలచాలి, ఆ తోవల్లో బట్వాడాలు ఎలా చేయాలి, ఈ బుద్ధులన్నీ కూడా ఆయన ఇస్తేనే పనిచేస్తున్నాయి. ఆయన ఆ శక్తులని దాన్ని లిమిట్చాడు. ఆ ఒక్కరికా పెద్ద డిస్క్ ఉంది ఆ పైన, దానిలో పెట్టేసించాడు ఆ సూర్యమండలంలో. అందులోంచి మనందరికీ అందుతున్నాయి, ఇది తెలుసుకోవాలి. అందుకే మనం ఆ సూర్యోదయంతో ఉపాసన చేసినప్పుడు వాడి శరీరానికి తగ్గ స్కిల్ని అందులోంచి తీసుకుంటున్నాడు, వాడిని పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అందుకే ఆ సమయంలో ఉపాసన చేయడం అనే విశేషాలు, వీటన్నిటికి ఇన్ని రహస్యాలు ఉంటాయి. అందుకు సస్పింజరాయ పతీనాం పతే నమః అంటే ఈ కాంతి మార్గముల ద్వారా అనేకములైన విషయములను మన వైపు పంపిస్తున్నాడు. ఈ కాంతి మార్గములే ఏవైతే ఉన్నాయో వాటిని పతీనాం పతయే నమః అన్నారు. ఈ కాంతి మార్గాల గుండా ఎవరెవరు ప్రవేశిస్తున్నారంటే ఆహార శక్తులు మొదలైనవన్నీ వస్తూ ఉన్నాయట. అందుకే మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాల్లో సూర్యుడి గురించి వర్ణిస్తూ సూర్యుడు నుంచి కిరణాలన్నీ కూడా గోవుల మందల్లాగా వస్తున్నాయని మళ్ళీ వర్ణించాడు. ఆ కిరణాలనే కాంతి మార్గాలు అన్నాడు, గోవుల మందలు అన్నాడు. గోవుల మందలు అంటే ఆవుల పొదుగుల నుంచి మనం పాలు పొందినట్లుగా ఆ కాంతి కిరణాల నుంచి శక్తిని పొందుతామని వర్ణించాడంటే పాలు బట్వాడా అవుతున్నాయి అన్నమాట. ఎన్ని రకాల భావన చేశారో చూసారా, ఇన్ని మార్గములు ఏర్పరిచిన వాడు కాంతి మార్గములు ఏర్పరిచిన వాడు. ఈ కాంతి మార్గములు విశ్వపోషకమైన ఆహారాలను ప్రసరించడం మాత్రమే కాకుండా జీవుల రాకపోకలకు వేయబడ్డ రోడ్లు ఇవన్నీ కూడా, అది విశేషం. ఈ శరీరం ఉన్నప్పుడు ఏదో తిరుగుతున్నాం, వెహికల్ ఉంది, వెహికల్ ఉంది కనుక మనం తిరుగుతున్నామో మనమే తిప్పుకుంటున్నామో భ్రమతోనో ఏదో తిరిగేస్తున్నామండి. ఈ శరీరం లేకపోతే ఏమవుతాం, ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్క బాగా ఆలోచించేవాడికి మెదడుకి మేత పెట్టి తపించడానికి అవకాశం ఉన్న గొప్ప మాట ఉంది. అదేమిటి అంటే జీవుడు ఉపాధిలో ఉండేదానికన్నా ఉపాధి లేని అవస్థలోనే ఎక్కువ అవస్థలు పడుతూ తిరుగుతుంటాడు ప్రకృతిలోకి ప్రవేశించాక. అందుకు తిరిగి ప్రకృతికి మూలమైన పరమాత్మలోకి వెళ్ళాలంటే ఉపాధి అనే వెహికల్ వస్తుంది. అందుక ఈ వెహికల్ని ఎప్పుడు నిందించరాదు. నిందించేమా, మళ్ళీ ఉపాధి పొందడానికి ఎన్ని అవస్థలు పడవలసి వస్తుందో తెలియదు. ఆ ఉపాధినే సార్థకం చేసుకుని ఉన్న వెహికల్ని జాగ్రత్తగా వినియోగించుకుని వెళ్ళిపోవాలి. ఈ వెహికల్ పోయినప్పుడు వీడు ఎక్కడుంటాడు, ఎక్కడ తిరుగుతాడు? ఈ వెహికల్ పోయినప్పుడు అంటే కాలం తీరిపోయినా ఈ జీవుడు ఎలా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, జీవుడు రాకపోకల గతి ఏమిటి ఆలోచించామా ఎప్పుడు? శాస్త్రం చెప్పింది నమ్మం మనం. ఎందుకంటే మనం ఈ దేహంతో తన్మయం చెందేం గనక ఈ ఇంద్రియాలు ఏవి చూడగలవో అదే జ్ఞానం అనుకునే భ్రమలో ఉన్నాం. లేదా ఇంద్రియాలను అంటి పెట్టుకున్న మెదడు ఏది ఆలోచిస్తుందో అదే జ్ఞానం అనుకుంటున్నాం. కానీ ఈ దేహానికి అతీతమైన ఒక అనంత విశ్వం ఉంది మనకి. ఈ అనంత విశ్వంలో మానవుడే కాదు, మానవుడి కంటికి కనిపించినటువంటి అనంతానంత లోకాలున్నాయి, అనేక రకములైన ప్రాణికోట్లున్నాయి. వీటి యొక్క గతులేమిటి? వీటి గతుల్లోనే మనకి ధూమ మార్గము, అర్చి మార్గము మొదలైన విషయములు భగవద్గీతలో మనకు కనిపిస్తే కృష్ణ శుక్ల కృష్ణే గతి లోకే జగతే శాశ్వతే మహి అనేటువంటి శ్లోకాల్లో మనకు చెప్తారు. ధూమ మార్గం తిరిగి తెచ్చే మార్గం, అర్చిర్ మార్గం
ఇంకా తిరిగి రాని మార్గానికి తీసుకువెళుతుంది అని చెప్పారు. జీవుడు ఎన్ని ప్రయాణాలు చేస్తాడో ఈ విషయం మనకు తెలియాలంటే మరణ అనంతరం, మరణించిన తర్వాత వాడేం తెలుసుకోలేడండి. ఆ కర్మ చేసేవాళ్ళు జాగ్రత్తగా పరిశీలించితే, అక్కడ ఏడవడం మాని పరిశీలించితే గొప్ప వేదాంతం వస్తుంది. అక్కడ గొప్ప విజ్ఞానం చెప్తాడు. ఈ దేహం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అక్కడ తగలబెట్టడం కాదు, దేహానికి యజ్ఞం చేయడం అనే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. అది మీరు పరిశీలించినప్పుడు అగ్నిహోత్రానికి ఇచ్చేటప్పుడు ఈ జీవుడికి ఎన్ని అంటి పెట్టుకుంటాడు, మనకంటే శరీరం విడిచిపెట్టేసారు, శరీరం విడిచిపెట్టేస్తాడు అంటాడు. అంత తేలిగ్గా శరీరం విడిచిపెట్టడం జరగదు జీవుడికి. చనిపోయినంత మాత్రాన శరీరంతో బంధం తెగదండి. వాడు ఎలా అంటిపెట్టుకుంటాడు, ఇంతకాలం నేను నేను నేను అనే భావన అస్థిగతమే, రక్తగతమే, చర్మగతమే, సర్వేంద్రియముల్లో అంటిపెట్టుకుని నిండిపోయింది అది. దాన్ని వదలడం అంత తేలిక కాదు. ప్రాణం బయటకు వచ్చేసినా తిరుగుతూ ఉంటుందిట ఆ దేహాన్ని అంటిపెట్టుకుని. ఆ బంధం తెంచడానికి ఎన్ని జాగ్రత్తలు, పైగా దేహం నుంచి వీడి వేరుపడితే వీడిని అటాక్ చేసి అటునుంచి అటే మరి ఏ ఉపాధి లేకుండా తీసుకుపోవడానికి కొన్ని శక్తులు తిరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. మంచాన్ని ఆశ్రయించుకుని కొన్ని ఉంటాయట, అందుకే మంచం దించమని చెప్తారు. ఈ విశేషం ఎందుకంటే మంచం మీదే పోతే అటునుంచి అటే పట్టుకుపోవచ్చు అన్ని అనుకుని ఉంటాయి. అయితే అందరికీ అలా పట్టుకుపోతుంది అనుక దెర్ ఈజ్ పాసిబిలిటీ అని అంతే. కానీ ఇటు మస్ట్ అని మాత్రం అర్థం కాదు అక్కడ. అలాగ పోతే ఆ మంచానికి ఏం చేయాలో పరిహారం చెప్పారు. అవి అన్నిటికీ చాలా సూక్ష్మ విజ్ఞానం ఇది. శరీరం ఉన్నంతకాలం బాధ లేదండి, ఆ తర్వాత క్రియ చాలా జాగ్రత్తగా అవసరం. దానికి ఎక్కువ శ్రద్ధ అవసరం, అందుకే దానికి శ్రాద్ధం అన్నారు. దానికి శ్రద్ధ అవసరం, భగవత్క్రియకి శ్రద్ధ అవసరమే కానీ దాన్ని మించిన శ్రద్ధ వీడికి అవసరం. ఎందుకు అనేది ఆలోచిస్తే భగవంతుడికి మనం చేసే పూజాదికాలు యొక్క అవసరం లేదు, కానీ ఇక్కడ వీడికి మనం చేసే వాటితో ఆ జీవుడు సరైన మార్గంలోకి వెళ్ళాలి, అందుకే ఇక్కడ అవసరం. అందుకు శ్రద్ధగా చేయాలి. ఆ జీవుడికి అగ్నిహోత్రానికి సమర్పించేటువంటి యజ్ఞ ప్రక్రియ చేసినప్పుడు ఆ దేహానికి ఉన్నటువంటి కల్మషం అంతా తొలగి ఆ జీవుడు ఉన్నత గతికి వెళ్ళగలుగుతాడు. అది విశేషం. ఇవేవీ తెలియకుండా ఈ అంతిమ కర్మలండి నాకేం నమ్మకం లేదండి, నీకేం తెలుసు నమ్మకం లేదని చెప్పడానికి ఆ బుద్ధి పుట్టిందా, నీకు నువ్వే సద్గతులు లేని స్థితి తెచ్చుకుంటున్నావు అని అర్థం. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయములు. ఆ తర్వాత జీవుడు ఏ ఏ మార్గాల్లో వెళ్తున్నాడు ఎవడికి తెలుసండి, కానీ మనకు తెలియకపోయినా ఈ మార్గాలన్నీ ఏర్పరిచిన వాడు పరమేశ్వరుడు. ఆ జీవుడి కర్మానుగుణంగా వాడు ఏ లోకానికి వెళ్ళాలి, తిరిగి ఏ దేహానికి వెళ్ళాలి, ఆ మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రావెలింగ్ ఏజెన్సీ అంతా ఆయన నడుపుతూ ఉంటాడండి. నేను ఏ తోవలో పంపాలి, ఎలా పంపాలి, వీడి గతి బట్టి ఏమిటి. వాడు ఉత్తమమైన సాధకుడైతే ధూమ్ర మార్గముల్లో, అర్చిర్ మార్గముల్లో ఏ మార్గం వాడికి, తిరిగి వచ్చేపాటు పుణ్యం చేసుకుంటే వాణ్ణి ధూమ్ర మార్గముల్లో పంపిస్తాడు. పంపించి దాని గతులన్నీ అనుభవింపజేసి మళ్ళీ జన్మలోకి తీసుకొస్తాడు. అదే వాడు తిరిగి రాని విధంగా జీవితాన్ని మలుచుకున్నాడు అనుకోండి, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాణ్ణి ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాట పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి ఉంచి ఉంచి మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలో దిక్కు కొంతకాలం, కొందరు మరో లోకంలో దిక్కు కొంతకాలం, ఇలా వెళతారు. కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అదొక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: నారద గర్వభంగము. ఎంతటి వాళ్లైనా సరే ఈ మాయకు లోబడే ఉండాలి అని చెప్పాము. ఈ మాయ ఎవరిని వదిలిపెట్టదు, అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఈ మాయకు అవతల ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఈ నారద గర్వభంగము అనేటటువంటి కథ ఒకటి ఉన్నది చూడండి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి మానసరోవరం దగ్గర ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుని భీకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. నారదుడి యొక్క తపస్సు భంగం చేయాల్సిందిగా దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు. అప్సరసలందరూ కూడా నారదుడిని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కన్నుల పండుగగా నాట్యం చేశారు. నారద మహర్షి ఏమాత్రము చలించలేదు. చివరి అస్తంగా ఈ అప్సరసలందరూ కూడా అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అంటూ కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, అంతేగాని ఏమాత్రము కదలలేదు. అప్సరాంగంలో ఇంకా చేసేది ఏమీ లేక దేవేంద్రుడి దగ్గరికి వెళ్లిపోయి, నారదుడి యొక్క తపస్సు మేము భంగం చేయలేకపోయాము, మా వల్ల కాలేదు అని చెప్పి సిగ్గుతో తల ఉంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడే ఇంద్రుడు కూడా శాంతించాడు. ఇక నారదుడి జోలికి వెళ్లలేదు. అప్సరసల వయ్యారాలకు లొంగకుండా ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోపల చాలా సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషం అంతా కూడా గర్వంగా మారిపోయింది. అప్సరాంగంలో లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున నారదుడు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడితో తాను తపస్సు చేసినటువంటి విధానం, అప్సరాంగలను జయించినటువంటి విధానం ఇదంతా కూడా వివరించి, తండ్రి ఇదే కదా మాయ అంటే, ఈ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరి నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నారదుడు కైలాసానికి వెళ్లి శివుడికి నమస్కరించి, దేవదేవా, శివుడి యొక్క మాయను జయించడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో నాకు తెలీదు, దాన్ని జయించాను అని అంటూ ఉన్నావు, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరేలే అన్నాడు నారదుడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయి వైకుంఠానికి వెళ్లాడు. విష్ణువుకు నమస్కరించి తాను చేసినటువంటి తపస్సు గురించి విష్ణుమూర్తికి చెప్పి, తాత, శివమాయం జయించాను, విష్ణుమాయ కూడా నన్ను ఏమీ చేయలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారదా, త్రిమూర్తులకు మించినటువంటి పరమేశ్వర స్వరూపము అనేది ఇంకోటి ఉన్నదయ్యా, అదే పరమశక్తి మహామాయ, దాన్ని గురించి తెలియనటువంటి వాళ్లు విష్ణుమాయ శివమాయ అని అనుకుంటారు, కాని ఆ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుందయ్యా. మాయకు అతీతుడైనటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరూ మాకు కనిపించలేదు, కాబట్టి ఎందుకైనా మంచిది, నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు సరేలే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనేటటువంటి పట్టణం ఉంది. అది సస్యశ్యామలమై ఉన్నటువంటి పురము. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజుకు యుక్త వయస్కురాలైనటువంటి కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. ఆ కుమార్తెకి వివాహం చేద్దాము అని నిశ్చయించుకుని దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనంతో పాటుగా కళ్యాణపురం అంతా కూడా అందంగా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడంగానే రాజుగారు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడయ్యాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చిలకత్తెలందరూ కూడా రాకుమార్తెని తీసుకొచ్చారు. రాజహంసలాగా వచ్చినటువంటి ఆ రాకుమార్తె అతి వయ్యారంగా నమస్కారం చేసింది మహర్షికి. నిండు యవ్వనంలో ఉన్నటువంటి ఆ రాకుమారి యొక్క అపురూప సౌందర్యానికి నారద మహాముని యొక్క మనసు పరిపరి విధాలా పోయింది. ఆవిడ పేరు రమాదేవి. ఆవిడ యొక్క అందచందాలకు ముగ్ధుడైనటువంటి మహర్షి, రాజా నీకు గనక అభ్యంతరం లేకపోయినట్లయితే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రాజు, మునీంద్ర నాకు అంతకన్నా ఇంకేమైనా అదృష్టం ఉందా చెప్పు, నీ కోరిక తప్పకుండా మన్నించాలి, కాని నా కుమార్తె శ్రీహరిని తప్ప ఇంకెవరిని వివాహం ఆడను అని అంటోంది. అంతా భగవదేచ్ఛ, రేపే స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు మహారాజు. అలాగే తప్పనిసరిగా రేపు స్వయంవరానికి నేను కూడా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు నారదుడు. అలా వచ్చినటువంటి వాడు సరాసరి వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభు, సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినటువంటి వాడు ఈ చరాచర జగత్తులోనూ ఇంకోడెవళ్ళేడు? నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము అనేది స్వర్గసుఖం కన్నా కూడా మిన్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. భూలోకంలో కళ్యాణపురం అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పురాన్ని ఏలేటటువంటి మహారాజు తన కుమార్తెగా స్వయంవరం ప్రకటించాడయ్యా. ఆ కుమార్తె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆవిడ్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి ఆవిడ శ్రీహరిని తప్ప అన్యులను వివాహం ఆడను అని అంటూ ఉన్నది. కాబట్టి ఓ జగన్నాథ, నీ యొక్క హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకోవయ్యా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆవిడతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డటువంటి వాడు ఆ మాయ నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఉంది, కానీ సంసారంలో పడినటువంటి వాడికి దానిలో నుంచి బయటపడేటటువంటి మార్గము అనేది ఏదీ కూడా లేదు. సారము లేనిదే సంసారము అని పండితులు చెబుతూ ఉంటారయ్యా. సంసారివై మాయలో గనక పడ్డట్లయితే నేను రక్షించేవాళ్ళు ఎవరుంటారో ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించినటువంటి నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయ ఈ రెండింటినీ కూడా జయించినటువంటి వాణ్ణి నేను. ఇప్పటి వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు, ఈ ఒక్కటే అడుగుతూ ఉన్నాను, నీ హరిరూపాన్ని నాకు ఇవ్వవలసింది అన్నాడు. తదాస్తు అన్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుంచి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది ఈ స్వయంవర మండపానికి విచ్చేశారు. వాళ్లందరూ కూడా రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగినటువంటి కిరీటాలు ధరించారు. వారు ధరించినటువంటి వజ్ర వైడూర్యముల యొక్క కాంతులతో స్వయంవర మండపం అంతా కూడా కొత్త కొత్త కాంతులు ఎనుతూ ఉన్నది. స్వయంవర మండపంలో ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు. ఆవిడ హరినే వివాహం చేసుకుంటా అన్నది. నారదుడు కూడా హరిరూపమే ధరించి వచ్చాడు. ఆ అందాల అలసి తప్పకుండా తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఓ చోట కూర్చున్నాడు. రాకుమార్తె వరమాలను చేత్తో పట్టుకుని వరాన్వేషణలో బయలుదేరింది. ఆవిడతో పాటుగా చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైనటువంటి రాకుమారుల యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇతడు ఫలానా దేశపు రాజు, ఇతడు ఫలానా దేశపు చక్రవర్తి, ఇతను మహావీరుడు అని అతని యొక్క గుణగణాలన్నీ పొగుడుతూ ఉన్నారు. రాకుమారి అన్నీ వింటూ మౌనంగా ముందుకు సాగిపోతూ ఉన్నది. రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్నటువంటి రాజులు, రాకుమారులు అందరూ కూడా మెళ్లకు ముందుకు సాచుతూ ఉన్నారు. మందంగా నడిచిపోతోంది రాజకుమార్తె. అలా నడిచి నడిచి నారదుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చింది. చెలికత్తెలు నారదుని గురించి ఏమిటో చెప్పారు. వరమాల కోసం మెడను కొంచెం ముందుకు వచ్చాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమార్తె. తన మెళ్ళలోనే ఆ మాల వేస్తోంది అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు నారదుడు. గుళ్ళుమన్నారు చెలికత్తెలు. ఆ కోలాలానికి అటువైపు చూసినటువంటి రాజులంతా కూడా పగడబడి నవ్వటం మొదలుపెట్టారు. రాకుమార్తె ముందుకు సాగిపోయింది. దూరంగా చివరగా కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. అతడే శ్రీ మహావిష్ణువు. వరమాలను ఆయన కండసీమలో అలంకరింపజేసింది రాకుమార్తె. ఈ రాకుమార్తెని కాస్త తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్వయంవర మండపంలోని రాజులు అందరూ కూడా తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం జరిగింది? ఏమీ అర్థం కాలేదు నారదుడికి. చివరికి ఉండబట్టలేక అక్కడ ఉన్న వాళ్లలో ఒకరిని పిలిచి అడిగాడు. వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. దానికి అతను సమాధానం చెప్పాడు. ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావు. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు. ఖరీదైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు ధరించావు, కాని నీ ముఖాన్ని ఒక్కసారి చూసుకోవయ్యా, కోతిలాగా ఉన్నది. అటువంటి నిన్ను రాకుమార్తె ఏ రకంగా ఊరిస్తుందనుకున్నావయ్యా? నువ్వు ఈ స్వయంవరానికి ఎలా వచ్చావు అని ఎగతాళి చేశాడు. నారదుడికి విషయం అర్థమైంది. తనకు శ్రీహరి రూపాన్ని ఇమ్మంటే ఆ హరి కోతి రూపాన్ని ఇచ్చాడు. ఈ కారణంగా సభలో తీరనటువంటి పరాభవం జరిగింది. వివాహం జరగలేస్తే ఎదురు పరాభవం కూడా జరిగింది, తలవంపులైంది. దీనికి కారణమైనటువంటి ఆ విష్ణువును క్షమించకూడదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వు ఇంత మోసం చేస్తావు అని నేను అనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చినటువంటి రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు నేను శాపం ఇస్తూ ఉన్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తరలిల్లిపోతూ ఉన్నానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు అనుభవిస్తావు. నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ కోతిమూకల వల్లనే నీకు కష్టకాలంలో సహాయం జరుగుతుంది. ఆ కోతిమూకలే నీకు అండగా ఉంటాయి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించిందయ్యా. హరిరూపం కావాలి అని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అనే కదా అర్థం. ఈ మాత్రం నీకు తెలీదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం అనేది నీకు తగినటువంటిదేనా? ఒక్కసారి ఆలోచించవయ్యా, నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావయ్యా. నీ శాపము అనేది నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట్లో జన్మిస్తాను. అప్పుడు నీ శాపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినప్పటికీ నేను మాత్రం నీకు వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. కలహ ప్రియుడువైనప్పటికీ ముల్లోకాలయందు కూడా నువ్వు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి నారదుడు విష్ణువు యొక్క కాళ్ళబయబడి, స్వామి నన్ను క్షమించు, నా తప్పులు మన్నించు, సదా నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులందుకుని, నేను మాయని జయించాను అని అనుకున్నాను, మాయని జయించలేకపోయాను, శివమాయ అనేది చాలా గొప్పది, ఈశ్వర మాయను జయించటము అనేది ఎవరి వల్ల కాదు అనుకుంటూ తీర్థయాత్రలు చేయటానికి బయలుదేరి వెళ్లాడు నారదుడు.
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

0: శీసంచమే త్రపూచమే శ్యామంచామే లోహంచామే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామ ఆపశ్చమే వీరుధశ్చమ ఓషాధయశ్చమే కృష్టపచ్యాశ్చామే కృష్టపచ్యాశ్చామే గ్రామ్యాశ్చామే పశవ ఆరణ్యాశ్చామే విత్తంచామే విత్తిశ్చమే భూతంచామే భూతిశ్చమే యజ్ఞేనా కల్పంతాం వసూచమే వసతిశ్చామే కర్మాచమే శక్తిశ్చమే అర్థశ్చమే యామశ్చమ ఇత్యాచామే గతిశ్చమే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచామ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచామ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం మిత్రశ్చామ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే ధాతాచామ ఇంద్రశ్చమే త్వష్టా ఆచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం పృథివీచామ ఇంద్రశ్చమేంతరిక్షంచమ ఇంద్రశ్చమే ద్యౌశ్చామ ఇంద్రశ్చమే సమాశ్చమ ఇంద్రశ్చమే నక్షత్రాణి చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే యజ్ఞేనా కల్పంతాం
1: అగ్న్యశుశ్చామే రశ్మిశ్చమే దాభ్యశ్చమేధీపతిశ్చమే
0: ఉపాగ్న్యశుశ్చామేంతర్యామశ్చామ ఐంద్రవాయవశ్చామే మైత్రావరుణశ్చామే ఆశ్వినశ్చామే ప్రతిప్రస్థానశ్చ

చమే తిస్రశ్చామే తిస్రశ్చామే పంచాచమే పంచాచమే సప్తచామే సప్తచామే నవాచమే నవాచమ ఏకాదశచమ ఏకాదశచమే త్రయోదశచమే త్రయోదశచమే పంచాదశచమే పంచాదశచమే సప్తదశచమే సప్తదశచమే నవాదశచమే నవాదశచమ ఏకావిజ్ఞాశతిశ్చమ ఏకావిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమే త్రయస్త్రిజ్ఞాశచ్చమే యజ్ఞేనా కల్పంతాం చతస్రశ్చమే ష్టౌచామే ష్టౌచామే ద్వాదశచమే ద్వాదశచమే షోలాశచమే షోలాశచమే విజ్ఞాశతిశ్చామే విజ్ఞాశతిశ్చామే చతుర్విజ్ఞాశతిశ్చమే చతుర్విజ్ఞాశతిశ్చమే అష్టావిజ్ఞాశతిశ్చమే అష్టావిజ్ఞాశతిశ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే చత్వారిజ్ఞాశచ్చామే చత్వారిజ్ఞాశచ్చామే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమే అష్టాచత్వారిజ్ఞాశచ్చమే యజ్ఞేనా కల్పంతాం త్రియవిశ్చమే త్రివీచామే ద్విత్యవాచామే ద్విత్యౌహీచామే పంచావిశ్చమే పంచావీచామే త్రివత్సశ్చామే.

ేమస్వేణాగేనోపధావృతైవాన్వాగం దాయ ప్రాజాభక్ మాలభేదయ కామయేతానభిజమభిజయే గవి ప్రజ

చిత్తం జగచ్చాకో గంచాకోజ్చ విజ్ఞానంచ విజ్ఞానంచ మనశ్చక్రేష్ట పూర్ణమాదశ బృహచ్చరణం ప్రజాపతిందాయ వృక్షేత్రాయ్రప్రదనాయ సమన మంగళ ప్రాప్త ఉగ్రస్థిరవ్యోగభూత

ప్రత్యాగం పరమాగం సహస్రస్వ్యానామన్నయం సారం బ్రహ్మణామధిపతిపన్మాపశుభవోషీనాగం సహితా ప్రసవానాగం రుద్రప్రశోనాం తచ్చారోపానాం విష్ణుపర్వతానాం పరితోషణానామధిపతయస్తేనాగం సహితా పితా పితామహా పరే పరే తథా తదానాయమావత అభ్యంతరం.

ఖాతారంగిముఖేనాయ్యోనవచ్చేతాయేదీ ధ్యానస్కందాకం హృదయ విచారయాతయా మాయ ఖలు

ృష్టాదశాక్షరాజగలేన ప్రజాపతిష్టాయేన ద్వయేషి కాస్తర్మాణి జగన్నాడు.

రక్షమానాదావతో అభ్యయత్తేషాభ్రజోర్మజో వదంతో బృహస్పతి మధ్యక్షానావన్ అగంతైరివసిన్మయాన్ బృహస్పతి సౌదృత్త విద్వాంసాయ ఏంద్రగా

0: అగ్నాయం సామో ద్రావా ఔహోవా సామే.
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.